శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 10వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 54 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రేపు ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిన్న ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డులు 2025లో ఏపీకి మొత్తం 5 అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సత్తాచాటగా ఆంధ్రప్రదేశ్ మొత్తం 5 అవార్డులు దక్కించుకుంది. జూన్3న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని సెమీ రింగు రోడ్డు నిర్మిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర రింగు రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. విశాఖలోని కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును నిన్న ప్రారంభించారు. డమ్మర్కంతో కూడిన 65 అడుగుల ఎత్తైన త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ మహాప్రాంత అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ముందుగా పూజలు నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతం పర్యాటక మణిహారంగా మారుతుందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్ 2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ చైర్మన్ జేఎన్టీయూకే ఉపకులపతి సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు తెలిపారు. ట్రోపోస్పియర్లో వీస్తున్న గాలులు, విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 40.5, నంద్యాల జిల్లా సంజామలలో 40.4, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం కడపల్లో 40.3, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించి ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18:10 టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

ఒక వ్యక్తిపై లేదా ఏదైనా వస్తువుపై అతిగా మనం ప్రేమ పెంచుకున్నప్పుడు అది మమకారంగా మారి మనల్ని ఈ సంసార బంధాల్లో గట్టిగా బంధిస్తుంది. ఇక వాటికి బందీ అయిపోతే ముక్తి లేదా స్వేచ్ఛ అనేది ఎలా లభిస్తుంది చెప్పండి? మరి ఈ ప్రేమ, ఇంకా వాస్తవంగా మాట్లాడాలి అంటే ఈ అతి ప్రేమ, దీన్ని ఎలా నియంత్రించాలి? ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఆ సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన ఈ ఆదివారం నాడు ఆయన్ని మేల్కొల్పే ఈ అద్భుతమైన పాటతోటి ఈనాటి వందన కార్యక్రమం ప్రారంభిద్దాము.

భక్తి గీతాల కార్యక్రమం వందన వింటున్నారు. సంసార బంధనాల్లో గట్టిగా మనం మునిగి ఉన్నప్పుడు ఆత్మవికాసానికి అది అడ్డుకట్ట వేస్తుంది. నిజానికి మనం గనక గమనిస్తే అతి ప్రేమ ఉన్న చోట అభద్రతాభావం, భయం ఎక్కువగా ఉంటాయి. అవతలి వారు మనల్ని వదిలేస్తారేమో లేదా వారికి ఏదైనా అవుతుందేమో అన్న భయం మనశ్శాంతిని హరిస్తుంది. ప్రశాంతత లేని మనసుతో ధ్యానం లేదా ఆధ్యాత్మిక సాధన చేయడం సాధ్యపడుతుందో చెప్పండి.

భక్తిగీతల కార్యక్రమం వందన వింటున్నారు. మనం ప్రేమించే వ్యక్తి నుండి మనం ఆశించినంత ప్రేమ తిరిగి రానప్పుడు కలిగే వేదన, ఇంకా ఆ వ్యక్తి అనుభవించే ఆ మానసిక వైరాగ్యం నిరాశలోకి నెట్టేస్తుంది. అతి ప్రేమ మనిషిలోని విచక్షణ జ్ఞానాన్ని తగ్గిస్తుంది. ఎదుటివారి తప్పులను కూడా ఉప్పని అనుకోవడం వల్ల సత్యానికి దూరం అవుతాం. ఆధ్యాత్మికత అంటేనే ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది సత్యం అని తెలుసుకోవడం. కానీ అతి ప్రేమ ఆ సత్యాన్ని చూడనివ్వకుండా అడ్డుపడే ఒక పొర వంటిది. దేనిని అమితంగా ప్రేమించుకో, అది దూరమైతే కలిగే మానసిక ఆ వ్యవస్థ అనేది చాలా దుర్భరంగా ఉంటుంది అని మరి మన విశ్వకవి రవీంద్రులే అన్నారు. మరి అలా ఆ బంధాల్లో చిక్కుకోకుండా మనల్ని సరైన మార్గంలో నడిపించేదే ఈ ఆధ్యాత్మిక మార్గం.

భక్తి గీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మరి అతి ప్రేమ ఉండడం వల్ల ఎదుటి వారిలో తప్పుల్ని కూడా ఒప్పులుగా చూస్తూ ఉంటాం. అలా చేసాము అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నట్టు కాదు. ఇక ఆనందం అంటే నా వద్ద కోల్పోవడానికి ఇంకా ఏమీ లేదు అని తెలుసుకోవడం, అదే నిజమైన ఆనందం. సమయం, సందర్భం, ధర్మాలను బట్టి ఎవరితోనైనా తగినట్టుగా మసులుకోవాలి. అంతే తప్ప వాళ్ళే ప్రపంచం అన్నట్టుగా ఉండకూడదు. ఇక ఆధ్యాత్మికత అంటే ప్రేమను వదిలేయడం కాదు, కానీ అనురాగాన్ని కరుణగా మార్చుకోవడం. తామరాకుపై నీటి బొట్టులా బంధాల్లో ఉంటూనే వాటికి లోబడకుండా ఉండడమే ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక మార్గం.

భక్తి గీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మన దుఃఖానికి ప్రధాన కారణం ఎదుటివారిపై మనం పెట్టుకునే అంచనాలు. నేను ఇంత చేశాను కదా, వారు తిరిగి అదే చేయాలి అనే భావన ఎప్పుడైతే మనలో నశిస్తుందో అప్పుడు మనం ప్రశాంతతకి దగ్గరవుతాం. ఒక రకంగా ఇదే నిజమైన ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక స్థితి. అంటి ముట్టనట్టుండడం అంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు, బాధ్యతల్ని భారం కాకుండా ఒక కర్తవ్యంలా నిర్వహించడం. కర్తవ్యంగా చేసినప్పుడే ఎదుటివారి నుంచి తిరిగి మనం ఆశించడం అనేది కోరుకోకుండా ఉంటాం. మరి ఈ సమతుల్యత సాధించినప్పుడు శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఎదుగుదల అన్నీ కూడా సాధ్యమవుతాయి. మరి ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారా ఈ శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వైపు మనం అందరు కూడా అడుగులు వేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి వందన కార్యక్రమం. చివరిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన ఒక చక్కటి అన్నమాచార్య కీర్తనతోటి ఈనాటి వందన కార్యక్రమం ముగిద్దాము.

0: సమయం 6:45. ఇప్పుడు వింటారు ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
2: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడా వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయం ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
3: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2వ ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలు 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్లో దాదాపు 108 మున్సిపాలిటీస్లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతుంది.
1: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కుర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతలరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగరవెలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
4: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8.34 కోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ ఆర్ఎన్బి రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తూ ఉన్నాం.
1: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు.

ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్ పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: FM 101.3.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: సార్, రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: స్వాలు శంకుస్థాపన చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయలు విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్ బలార్ష విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యానమందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు.

0: తన పర్యటనలో రెండో రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజల్లో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ, ఈ పథకం ఎంతో మంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులు అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ

తరగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిషా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం May 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్రం

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 6వ శ్లోకం.

చేస్తూ పార్థ. కాని ఓ అర్జున, ఏతాని కర్మాణి, ఇప్పుడు చెప్పుకున్న ఈ యజ్ఞాది కర్మలు అపి కూడా సంగం చ కర్తృత్వాసక్తిని మరియు ఫలాని ఫలాసక్తిని త్యక్త్వా పరిత్యజించి కర్తవ్యాన్ని చేయదగి ఉన్నవి ఇతి అని మే నా యొక్క నిశ్చితం వేదంచేత నిశ్చయం చేయబడినదియు ఉత్తమం శ్రేష్టమైనదియు అయినటువంటి మతం అభిప్రాయం.

అర్జున, నేను చెప్పిన ఈ యజ్ఞాది కర్మలను చేసి తీరాలి. కాని వీటిని చేసేటప్పుడు నేనే కర్తననే కర్తృత్వాసక్తిని, నాకీ ఫలితం కావాలనే ఫలాసక్తిని విడిచిపెట్టి తీరాలి. ఇది వేదాల ఉత్తమ నిశ్చయం. ఆ నిశ్చయాన్ని అనుసరించే నా యొక్క అభిమతం ఇదే. పరమేశ్వరార్పణ బుద్ధితో కాకుండా వేరే కోరికతో చేసే ఏ కర్మైనా బంధకరమే అని కృష్ణుడు ఇదివరకే చెప్పాడు. సకామకర్మ ఆచరణ చేసేవారు స్వర్గానికి భూమికి మధ్య గిరగిరా తిరుగుతూనే ఉంటారు అని కూడా చెప్పాడు. అయితే అక్కడ త్యాగ దృష్టికోణం నుంచి భగవానుడు ఈ వివరణ చేసి ఉండలేదు కాబట్టి అర్జునుడు దాన్ని అందుకోలేక ఇప్పుడు త్యాగం గురించి ప్రశ్నిస్తున్నాడు. అందుకే భగవానుడు ఇక్కడ త్యాగతత్వాన్ని సిద్ధాంత రూపంగా ప్రతిపాదిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

గుడ్ మార్నింగ్ ఆదాబ్, సలాం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ అర్జియల్ నందా. అండ్ మనం ఎంటర్ అయిపోయాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలోకి. సో ఈరోజు గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ అనేది గుర్తొస్తుంది. అంటే నేను దీని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, బికాస్ ఈ డే కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటే కొంతమంది ఏమో అబ్బా ఈ ఒక్కరోజు మమ్మల్ని ఇట్లా ఎక్కడికో ఆకాశంలోకి ఎత్తేసి మిగిలిన రోజులు పట్టించుకోకుండా పోతున్నారు అని కొంచెం పాపం బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇదంతా దేని గురించి అంటే సృష్టిలో తీయనైన పదం, అది ఏ భాష అయినా సరే, అమ్మ. ఎందుకు అంటే ఇంకా ఏ బంధమైనా సరే తిరిగి వాళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారు లేదా వాళ్ళ వల్ల మనకి ఏం లాభం పొందుతుంది అని చెప్పి ఎంతో కొంత స్వార్థంతో ఉంటారు. కానీ నిస్వార్థంగా నవమాసాలు మూసి కనడమే కాదు, ఆ తర్వాత కూడా కంటికి రెప్పలాగా మనల్ని కాపాడే ఏకైక బంధం మాతృమూర్తులది. సో ముందుగా వింటున్న వండర్ఫుల్ లిజనర్స్

అందరికీ కూడా ఆ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే చెప్తూ, మరి దీని గురించి అయితే మాట్లాడుకోవడానికి బోల్డ్ విశేషాలు ఉన్నాయి, బట్ ఒక లవ్లీ ట్రాక్ తోటి, అంటే డే స్టార్టింగ్ ఇట్లాంటి ఒక ప్లెజెంట్ సాంగ్తో ఉంటే ఎలా ఉంటుందో ఈ పాట చూస్తే మనకి అర్థమైపోతుంది. సో శతమానం భవతి చిత్రం నుంచి ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి కాఫీ టైం స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

0: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కలెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
0: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
0: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
0: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
0: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
0: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
0: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన్మూనం కాఫీ టైంలో అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద. ఈనాడు మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్న ఈ భారతదేశం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాల ఫలితం. మరి ఈ పోరాట స్ఫూర్తికి మొదటిగా బీజం పడింది 169 సంవత్సరాల క్రితం, సరిగ్గా ఇదే రోజున. చరిత్ర సృష్టించి, చరిత్ర లిఖించిన ఆ సంఘటనే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. May 10, 1857 మీరట్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా బ్రిటిష్ వారిపై జరిగిన తిరుగుబాటు మొదట భారత స్వాతంత్ర యుద్ధం, ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857. ఈ తిరుగుబాటుకి సమాధానంగా ఏర్పడిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. నిజంగా ఎవరో ఒకళ్ళు ఒక ముందడుగు వేయాలి అంటారు కదా, మరి అలా 1857లో జరిగిన ఈ సంఘటనే ఆ తర్వాత జరిగిన ఎన్నో పోరాటాలకి నాంది. మరి ఇంకా దీని గురించి తెలుసుకుందాం, బట్ అంతకన్నా ముందు సైరా నరసింహారెడ్డి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జీ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమనం కాఫీ టైంలో దిస్ ఈస్ యువర్ ఎనర్జీ అజ్ఞంద. మే 10, 1857 మీరట్లో మొదలైన ఈ ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857 ఆ తర్వాత జరిగిన ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తిగా నిలిచింది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో భారతీయ సిపాయిలు విజయం సాధించారా లేదా అన్న అంశం కన్నా ఈ తిరుగుబాటు మనలో నింపిన ధైర్యం ఎంతో విశిష్టత కలిగింది. ఎందుకంటే ఆనాడు ఆ తిరుగుబాటులో ముందడుగు వేసిన ధైర్యవంతులు ఒక్క క్షణం మనకెందుకు అనుకుని ఉంటే ఇప్పటికీ మనం ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి బానిసనగానే ఉండేవాళ్ళమేమో. ఈ చారిత్రాత్మక ఘట్టం జరిగిన ప్రదేశం మీరట్లోని అవగర్నాథ్ టెంపుల్. ఈ ఆలయం కూడా ఇప్పుడు మనకి సందర్శకులకి ఓపెన్గానే ఉంది. ఎంతోమంది దీన్ని దర్శిస్తారు. ఇంకా ఈ ప్రదేశంలో 1857లో జరిగిన ఈ ఇండియన్ రెబెలియన్కి చిహ్నంగా షహీద్స్

0: స్మారక్ అనేది అంటే ఈ సంఘటన జరిగిన ఆ స్థలంలో నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ స్ట్రగల్ మ్యూజియంలో ఆనాడు జరిగిన ఆ ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857లో జరిగిన దానికి సంబంధించిన ఆ పిక్చర్స్, పేపర్ ఆర్టికల్స్, మెమోరియల్ కాయిన్స్ అండ్ ఇంకా అందులో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ జీవిత విశేషాలు, ఇలా ఎన్నో స్మృతులు. చారిత్రక ఆధారాలకి నిలయంగా ఇంకా అలానే సందర్శకులని ఆహ్వానిస్తుంది ఈ ప్రదేశం. మరి ఈ భూమిపై ఇంకా ఈ భూమి కోసం అంటే ఈ భూమిలో ఆ స్వతంత్రం కోసం పోరాడిన ఆ మట్టి మీద అడుగు పెట్టాలి అంటే నిజంగా అదృష్టం ఉండాల్సిందే కదా. మరి అందుకే ఈ ఫ్రీడమ్ స్ట్రగల్ మ్యూజియంకి ఎంతోమంది రోజు కూడా సందర్శిస్తూ ఉంటారు. అండ్ ఇంకా అప్పుడు జరిగిన ఆ ఈవెంట్స్, ఆ పిక్చర్స్ అవన్నీ చూసి వాటిని గుర్తు చేసుకుంటారు. అండ్ దీనిలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి నివాళులర్పిస్తూ అక్కడ నిర్మించిన ఆ షహీద్ స్మారకం కూడా అందరూ దర్శిస్తారు. అండ్ ఇక్కడ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అండ్ ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ముందుండి నడిపించిన వారిలో ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా టోపే, మంగళ్ పాండే వంటి వారు ఎందరో ఉన్నారు. అలానే వారిని నమ్మి ఇందులో భాగమై ప్రతి సిపాయి కూడా నిజంగా జోహర్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్పు అనేది రావాలి, ఆ మార్పు కోసం తొలి అడుగు మనమే వేయాలి అని చెప్పి వాళ్ళ ముందు నుంచిన ఆ లీడర్స్ని నమ్మి ఆ సిపాయిలందరూ కూడా ఇందులో భాగమయ్యారు. మరి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ వారు చూపిన ఈ బాటలో నడిచే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ముఖ్యంగా ఈరోజు ఈనాడు ఈ సమాజంలో ఎలా ఉంది అంటే మన పక్కనే ఏ చిన్న అన్యాయం జరిగినా అంటే అది మనం కొంచెం గట్టిగా మాట్లాడితే ఆగే పరిస్థితిలో ఉన్నా మనకెందుకు, నేను కాదు కదా లేదా నా ఫ్యామిలీ కాదు కదా అన్న రోజుల్లో ఉన్నాం. కానీ దేశం కోసం, అందరి కోసం ఆలోచించిన ఇంకా అలానే ప్రాణత్యాగం చేసిన వారందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది వాళ్ళు నేను నా కోసం అని కాకుండా నా దేశం కోసం అన్న ఆ భావనతోటే ఈ ఉద్యమాలకి నాంది పలికారు కనుక మరి మరొక్కసారి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ ఒక అద్భుతమైన పాట విందాం. కానీ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
2: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
2: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
2: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
2: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. రెండు సైన్యాల మధ్య జరిగే ఈ పోర్లో కండబలం కాదు, బుద్ధిబలం కావాలి. అదే ది మైండ్ గేమ్ చెస్. మరి ఈ ఆటలో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన పి హరికృష్ణ తన సత్తా ఏంటో చాటుకున్నారు అండ్ ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేటన్ 1986 గుంటూరులో జన్మించిన పెంటేల హరికృష్ణ 4 సంవత్సరాల వయసులో తాత రంగారావు గారి దగ్గర చెస్లో ఔనవాలు నేర్చుకున్నారు. 1993లో అండర్-8 కేటగిరీతో మొదలైన తన చెస్ ప్రయాణం 2001లో దేశంలోని అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యి రికార్డ్ సృష్టించే స్థాయికి చేరుకుంది. ఆ రికార్డ్ ఆ తర్వాత కోనేర్ హంపి అండ్ ఇంకా మన గుకేష్ వంటి వారు బ్రేక్ చేశారు. అయితే ఇందులో ఇంకొక విశేషం ఏంటి అంటే, గుకేష్కి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ప్రిపరేషన్ కోసం హరికృష్ణ కూడా సహాయం

సాయం చేయడం. సో ఎస్ మరి ఇంకా తెలుసుకుందాం, బట్ అంతకన్నా ముందు 100% లవ్ ఫిలిం నుంచి ఈ ట్రాక్ స్టేట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇంతకీ ఈ ట్రాక్ ఏంటి అంటే విన్న తర్వాత చెప్పేస్తాను. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ స్టేట్యూన్.

0: సో ఇలా ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాదు, ఏకంగా ఈ 64 స్క్వేర్స్ గురించి ఆచితూచి అడుగేసి విజయం సాధిస్తారు చెస్ ఛాంపియన్స్. అండ్ చెస్లో అయితే చీటింగ్కి స్కోపే లేదు, బికాస్ అంత ట్రాన్స్పరెంట్ గేమ్ కాబట్టి. మరి 4 సంవత్సరాల చిరు ప్రాయంలో మొదలైన హరికృష్ణ ఆట 40 సంవత్సరాల వయసు వచ్చిన చదరంగంలోని రాజుల అలుపెరగని యోధుడిలా కొనసాగుతుంది. ఫెడ్ గ్రాండ్ ప్రిక్స్ 2022, చెస్ ఒలింపియా 2024, అండ్ ఇంకా వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2025, ఇలా ఎన్నో టోర్నమెంట్స్లో తన టీంతో కలిసి విజయం దక్కించుకుంటున్న హరికృష్ణ మరింత సక్సెస్ సాధించాలి, ఇంకా ఎందరినో ఇన్స్పైర్ చేయాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఇది ఈనాటి కాఫీ టైం. అరే అర్జునంద, మరి మదర్స్ డే గురించి ఇంతేనా, ఇంకేమన్నా చెప్పవా అని అనుకుంటున్నారా? అమ్మ గురించి, ఆ అమ్మతనం గురించి ఒక్క వాక్యంలో ఆర్ ఒక్క కట్లో చెప్పేస్తే ఏమవుతుంది చెప్పండి. మరి అందుకే ఈరోజు 9 to 10 అస్సలు మిస్ అవ్వకండి. మదర్స్ డే హిస్టరీ అండ్ మదర్స్ డే గురించి బోల్డ్ విశేషాలు అయితే 9 o'clock తెలుసుకుందాం. సో రైట్ నౌ అయితే స్టూడియోలో సమయం 8 o'clock. ఇప్పుడైతే మీకోసం వస్తున్న ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్ట్రాన్ని వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డ్ శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు మండలంలోని ఆగర వెలువలి ఆగర్తపాలెం పూలపల్లి సగం చెరువు గోరింటాడ గ్రామాల్లో 8.25 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిన్న చేశారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రూపు ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిల్లులో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు రాష్ట ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన ముందు గుడ్ మార్నింగ్ విజయవాడలో అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద. సో సమ్మర్ వచ్చేసింది అంటే ఎండల గురించి అనుకుంటున్నారా? కాదు కాదు, మరి ఇందాక మన ఏపీ చెస్ ఛాంపియన్ హరికృష్ణ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి టాపిక్ పిల్లల వైపు అన్నమాట. సో ఎన్నో సమ్మర్ క్యాంప్స్ మనకి స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చరల్, డ్యాన్స్, మ్యూజిక్ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక దానిలో జాయిన్ అయిపోండి, బికాజ్ స్టిల్ ఇంకా మే 10th ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి. అండ్ స్పోర్ట్స్ అనేవి మన మైండ్ని ఎంతగానో షార్పెన్ చేస్తాయి. సో అది ఏదైనా కానివ్వండి, మైండ్ గేమ్,

ఆర్ అవుట్డోర్ గేమ్స్ ఆర్ ఎనీ యాట్ఫామ్స్. అండ్ ఇంకా మరి అసలు టాపిక్లోకి వచ్చేద్దాం, బట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత. సో ఆట, ఆటల గురించి మాట్లాడుకోపోతూ ఆటలోని పాట వినపోతే ఎలా? సో ముందుగా అయితే ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత మన మరిన్ని అప్డేట్స్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే నీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ముందుగా అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ తెలుసుకుందాం. సో గోల్డ్ రేట్ వచ్చి విజయవాడలో 24 క్యారెట్ గోల్డ్ 15,235 రూపీస్, 15,235 రూపాయలు పర్ గ్రామ్. అండ్ ఇంకా 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 13,965 రూపాయలు, 13,965. మరి సిల్వర్ వచ్చి పర్ గ్రామ్ 280 రూపీస్, అంటే కేజీ 2,80,000.

పెదవి కోసం పెదవులు నాభికి నాలుగు అర్పే.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరి మన విజయవాడలో పెట్రోల్ ప్రైస్ వచ్చి 109 రూపాయల 63 పైసలు, 109 రూపీస్ 63 పైస్ అండ్ డీజిల్ ప్రైస్ 97 రూపీస్ 47 పైస్ పర్ లీటర్, 97 రూపాయల 47 పైసలు.

విరాట్ పర్వం ఫిల్మ్ నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే మెల్ప్రింద. మరి ఈరోజు మన వెదర్ ఫోర్కాస్ట్ విషయానికి వస్తే శుభవార్త అనే చెప్పాలి. అంటే ఈరోజు అయితే ఎండలు మరీ అంత తీవ్రంగా ఉండవు అని చెప్పి మనకైతే మరి వెదర్ ఫోర్కాస్ట్. సో మినిమం వచ్చి 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అండ్ మ్యాక్సిమం 36 to 37 డిగ్రీస్ మధ్యన మాత్రమే ఉండబోతుంది. అండ్ ఆల్రెడీ నిన్నటి నుంచి అంటే లేక లాస్ట్ 2 డేస్ నుంచి క్లైమేట్ కొంత చల్లబడింది. అయితే కొంతమంది ఉంటారు ఆ క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేయనివారు, ఏమంటారో తెలుసా, ఏముందిలే ఇవాళ చల్లగా వర్షం పడితే మళ్ళీ రేపు ఎండలు మండిపోతాయేమో అని చెప్పి భయం వేస్తుంది అమ్మా అంటారు. అవి ఎలాగో ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఈ కూల్నెస్ని కూడా ఎందుకు మీరు డిస్టర్బ్ చేసుకుంటారు, ఉన్న అంటే ప్రజెంట్లో ఉండకుండా ఫ్యూచర్ గురించి అట్లా ఓవర్ థింక్ చేసి అస్సలు ఉండకండి. ఓకే, సో వాళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళు తెలియదు కాబట్టి అక్కడ నేను ఏం చెప్పలేదు, కానీ ఇట్లా కనుక మీరు ఆలోచిస్తుంటే రేపు ఎల్లుండా వచ్చే ఆ ఎండ తీవ్రతను పక్కన పెట్టేసి ప్రస్తుతం ఉన్న ఈ కూల్నెస్ని అయితే ముందు ఎంజాయ్ చేద్దాం. అండ్ ఎస్, అలానే ట్రాఫిక్ అప్డేట్స్ విషయానికి వస్తే ట్రాఫిక్ కూడా యాజ్ ఆల్వేస్ సండే కాబట్టి మనకి ఇంకా అంత ట్రాఫిక్ అయితే ఎక్కడ లేదు. బట్ మనకి రామరపాడు రింగ్ ఏరియాలో అండ్ ఇంకా ఆటోనగర్ భవానీపురం ఏరియాలో కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. సో ఎవరైతే ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలి ఆర్ ఆన్ టైం రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొంచెం ముందు బయలుదేరండి, సో దట్ ఆ రూట్స్లో వెళ్ళేవారు అక్కడ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా ఉంటారు. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ హనుమాన్. అండ్ యస్, సమ్మర్ రాగానే మామిడి పళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, పూలు మల్లెపూల కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇంకొంతమంది, ఎందుకంటే సమ్మర్లో అవి ఎలాగా అంటే ఆ స్మెల్ని చెప్తాం కదా, ఒక రూమ్లో కనుక మనం పర్ఫ్యూమ్ పెడితే ఎలా అయితే ఆ సువాసనని మనం దాచలేమో అలానే మంచితనం కూడా అని చెప్పి, సో ఆ పర్ఫ్యూమ్ కాదు యాక్చువల్గా పూలై ఉంటుందేమో ఆ సామెతలో అని నాకు ఒక పెద్ద డౌట్. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ముందు పాట విందామా, తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

బ్యూటిఫుల్ కోట్. మరి కోట్ ఆఫ్ ది డే ఏంటి అంటే, లైఫ్ ఈజ్ నాట్ ఎ మ్యూజిక్ ప్లేయర్ టు లిసన్ యువర్ ఫేవరెట్ సాంగ్స్. ఇట్ ఈస్ అ రేడియో. యు మస్ట్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ టు ఎవ్రీ ఫ్రీక్వెన్సీ అండ్ ఎంజాయ్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్. సో నిజంగా ఈ కోట్లో అంటే చెప్పడానికి నిజమే కదా అనిపించిన ఎంత ఇన్నర్ మీనింగ్ ఉందో కదా. చాలాసార్లు తరచుగా ఎస్పెషల్లీ జర్నీస్లో వెళ్తున్నప్పుడు అరే మనకు కావాల్సిన ప్లేలిస్ట్ పెట్టేసుకుందాం అనుకుంటాం అండ్ ఆ సాంగ్సే వింటుంటాం. బట్ యాక్చువల్లీ దట్ ఈజ్ నాట్ లైఫ్ కదా. సో మరి మా రేడియోలో మేము వినిపించినట్టుగా ఆ సందర్భానికి తగ్గట్టుగా మెయిన్ చెప్పే ఆ టాపిక్కి తగ్గట్టుగా ఎలా అయితే సాంగ్స్ ప్లే చేస్తామో అవి ఎప్పుడు మీ ఫేవరెట్ అవ్వాలని లేదు, కానీ అన్నిటినీ ఎంజాయ్ చేయగలగాలి. అండ్ ఎస్, దట్ ఈజ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. సో ఎస్, మరి ఈ కోట్లో చెప్పినట్టుగా 90 సంవత్సరాలుగా విపత్తులున్నప్పుడు మిమ్మల్ని హెచ్చరించి, వినోదంతో అలరించి, విజ్ఞానంతో మన జీవితాలు మెరుగుపరిచి, పాటలతో మైమరిపించి, మాటలతో మురిపించి ఆకాశవాణి ఈ జూన్ 8న 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఆ తరం నుండి ఈ తరం దాకా అందరినీ ఆకట్టుకునే ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ నవ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణం ప్రతి ఇంట్లో ఒక వేడుకగా మారనుంది. మరి ఆ వేడుకని మన విజయవాడ ఆకాశవాణి వారు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకి నిర్వహిస్తున్నారు. మరి ఈ సెలబ్రేషన్స్లో జాయిన్ అవ్వండి అండ్ అందరం కూడా కలిసి ఈ స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ని సక్సెస్ చేద్దాం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ చెల్కుంద అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి విజ్ఞానం వినోదం రెండు సమపాల్లో పంచే మన వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక డే స్పెషల్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా పొగరుగా సమాధానం చెప్తే కొవ్వు బాగా ఎక్కువైంది అని అంటాం కదా. అయితే ఆ కొవ్వు మన యాటిట్యూడ్లో ఉన్నా బాడీలో ఉన్నా కూడా డేంజరే అంటున్నారు డాక్టర్స్. యాటిట్యూడ్ని లైఫ్ నేర్పే లెసన్స్ కరెక్ట్ చేస్తాయి. అంటే ఎంత పొగరుగా ఉన్నాళ్ళైనా ఏదో ఒక సిచ్యువేషన్లో అరే అప్పుడు మరీ కాస్త ఎక్కువ చేసాం ఇప్పుడైనా మనం కరెక్ట్ చేసుకోవాలి అని తెలుసుకుంటారు. మరి మన బాడీ

ఇలో కొలెస్ట్రాల్ మనమే రెక్టిఫై చేసుకోవాలి. వేరే వాళ్ళు ఆర్ లైఫ్ నేర్పించే లెసన్స్ వల్ల అస్సలు అవ్వదు. అండ్ ఎస్, మే 10th నేషనల్ లిపిడ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ప్రతి ఒక్కరికి ఈ అంశం మీద అవగాహన రావాలి అని చెప్పి లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు మే 10th లిపిడ్ డేగా మనమందరం కూడా సెలబ్రేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ డే స్టార్ట్ చేశారు. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం ఈ లిపిడ్ డే గురించి. సో లిపిడ్, ఈ పేరు ఎక్కడో ఉన్నట్టుందే, కాకపోతే నువ్వు కొవ్వు అన్నావు కాబట్టి అర్థమైపోయింది ఇది కొలెస్ట్రాల్కి సంబంధించింది అని. ఈ పాటికే మీకైతే కొంచెం క్లూ వచ్చేసి ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, మరి మన బాడీలో కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ శాతం ఎక్కువగా ఉంటే ఇండైరెక్ట్గా అది హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మరి హెల్దీ హార్ట్ కావాలి అంటే హెల్దీ ఫుడ్ ఖచ్చితంగా అవసరం. అండ్ అందుకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికే స్టార్ట్ చేశారు ఈ నేషనల్ లిపిడ్ డే. సో ఏంటి ఈ నేషనల్ లిపిడ్ డే, అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన హార్ట్ అండ్ అలానే ఈ కొలెస్ట్రాల్ మన అదుపులో ఉండాలంటే, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. బట్ అందుకనే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. బట్ అందుకనే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నంద.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ముద్దు, కొత్త కర్రలు చికనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.

0: మీరు విన్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ కింద అండ్ మర్మనామ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈరోజు నేషనల్ లిపిడ్ డే అనేది నిర్వహిస్తున్నాం. మరి మన కొలెస్ట్రాల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ అనేది టూ ఫామ్స్లో ఉంటుంది. సో అదే హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్. సో మరి ఈ హెచ్డిఎల్ అనేది ఎక్కువ ఉంటే హార్ట్ అంత హెల్దీగా ఉన్నట్టు అవుతుంది, దాని మీనింగ్ అనమాట. అండ్ అలానే నెక్స్ట్ వచ్చి ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్. సో దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటాం. అండ్ ఈ లెవెల్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో మన టార్గెట్ ఏంటి అంటే హెచ్డిఎల్ ఉన్న ఆహార పదార్థాలు అంటే హెచ్డిఎల్ని పెంచేలా చూసుకోవడం అండ్ ఎల్డిఎల్ని తగ్గించుకోవడం. మరి దీనికోసం అసలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, సో మరి హెచ్డిఎల్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అండ్ ఇంకా చియా సీడ్స్, ఆల్మండ్స్, బాదం అండ్ ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్, ఇంకా వాల్నట్స్, ఇంకా కొన్ని రకమైన ఫిష్లో బీన్స్ అండ్ ఓట్స్. అంటే యాక్చువల్గా ఫిష్ అనేదే హెల్దీ, సో అందులోనే దీనిలో సాల్మన్ ఫిష్ అలాంటి ఇంకొంచెం మనకి ఈ హెచ్డిఎల్ రిచ్ ఫుడ్ అన్నమాట. అయితే ఈ చికెన్ మటన్ కన్నా కూడా ఫిష్ అనేది ఎప్పుడూ హెల్దీ అని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ తెలిసిందే కదా, సండే అనగానే బిర్యానీ అంటూ మనం అటువైపు డీవియేట్ అవుతాం. కానీ హెల్దీగా ఉండాలి అంటే ఇప్పటికీ అయినా మన లైఫ్ స్టైల్ అండ్ అలానే తినే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇంకా అసలు ఏ ఫుడ్స్ మనం తినకూడదు ఇట్లా ఈ ఎల్డిఎల్ తగ్గించుకోవడానికి అంటే, కేక్స్, ఫ్రైడ్ ఫుడ్, హై ఫ్యాట్ డైరీ ఫుడ్స్, స్వీట్ అండ్ జ్యూసెస్ అండ్ ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్. సో అసలు తినకుండా అయితే అవ్వదు కాబట్టి అట్లీస్ట్ చాలా రేర్గా అంటే మంత్లీ వన్స్ అయినా టార్గెట్ పెట్టుకోండి ఎవరైతే ఎక్కువగా ఇవి తీసుకుంటారో, సో దట్ అలా అయినా నెమ్మదిగా మీరు వాటి మీద ఆ కంట్రోల్ అనేది సాధిస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఫుడ్ హ్యాబిట్స్తో పాటు 24 అవర్స్లో అంటే రోజుకి ఒక 30 నిమిషాలైనా ఏదో ఒక ఎక్సర్సైజ్, అంటే అది యోగా కానివ్వండి ఆర్ ఏదైనా ఏరోబిక్ ఎక్సర్సైజెస్, డ్యాన్స్, స్పోర్ట్స్, రన్నింగ్, జాగింగ్, ఏదన్నా కానీ ఆ 30 మినిట్స్ మీరు కనుక ఏదో ఒక వర్కౌట్ చేస్తే మన కొలెస్ట్రాల్ అనేది నార్మల్ లెవెల్స్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన హెల్త్, మన హార్ట్ సురక్షితంగా ఉండాలి అంటే ఇది మన ఫుడ్ హ్యాబిట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే లెట్స్ ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. సో ఇది మరి ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ స్టూడియోలో సమయం 9 గంటలు. ఇప్పుడైతే వింటారు ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.
1: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి ఆయన మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వారి పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఎక్స్లో ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అక్కడ జరిగే సిఐఐ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఆ రాత్రి ఢిల్లీలో బస చేసి మంగళవారం అస్సాం వెళతారు. గువాహటిలో జరిగే అస్సాం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని సంబంధిత అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాలంటే ఇటుకలు, సిమెంట్తో నిర్మించిన భవనాలు కావని, ప్రజల భావోద్వేగాలకు ప్రతీకలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అభివర్ణించారు. రాజమహేంద్రవరంలో 36.85 కోట్ల రూపాయలతో నిర్మించిన 10 న్యాయస్థానాల సముదాయాన్ని నిన్న ఆమె ప్రారంభించారు. రాష్టంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13న విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ అంటే గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు గుర్తొస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పెట్టుబడిదారుల్లో భరోసా నింపేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. చలనచిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా భరత్ భూషణ్ను నియమించింది. రాష్ట్రంలో పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో 69.75 స్కోర్తో పల్నాడు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 64 స్కోర్తో ఎన్టీఆర్ జిల్లా, 62.18 స్కోర్తో ఏలూరు జిల్లా 2-3 స్థానాల్లో నిలిచాయి. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. విద్యా సంవత్సరం మొదలు కావడానికి 4 రోజుల ముందే పుస్తకాలను పాఠశాలలకు పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మారింది. వాటితో పాటు 9-10 తరగతుల పుస్తకాలను కూడా ముందే ముద్రించి జిల్లాలకు సరఫరా చేసింది రాష్ట ప్రభుత్వం. ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 15న పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్టార్ జనరల్ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిన్న ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్కు చెందిన 5 పంచాయతీలు దక్కించుకున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు మనకి ఫెయిల్యూర్స్ వచ్చి పలకరించినా, ఆఖరికి మన మీద మనకే హోప్ పోయినా, ఈ ఒక్క పర్సన్ మాత్రం నీకేంట్రా నువ్వు సక్సెస్ సాధిస్తావు, నీకు ఆ టాలెంట్ ఉంది అని చెప్పి మనల్ని ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్లా ట్రీట్ చేస్తారు. ఆ మాట చాలు కదా, అబ్బా నిజమే, నాకేంటి నువ్వు పక్కన ఉండగా అని చెప్పి 1000 ఏనుగుల బలం వస్తుంది మనకి. మరి అంత బలం ఇచ్చే ఆ వ్యక్తే అమ్మ. సో ముందుగా వింటున్న లిజనర్స్లో ఉన్న ఆ లవ్లీ మదర్స్ అందరికీ కూడా అ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. సో మీ ప్రేమని వర్ణించలేము, అలానే మీ కోపాన్ని తట్టుకోలేము, కానీ రెండు ఉండాలి లైఫ్లో, అప్పుడే కదా బాస్ లైఫ్ ఇట్లా కొనసాగుతూ ఉంటుంది అండ్ మనం పక్కదారి పడుకుంటాం.

ఉండా ఉంటాం. సో ఎస్, మరి మదర్స్ డే స్పెషల్. అసలు ఈ హిస్టరీ ఏంటి, మదర్స్ డే ఎలా స్టార్ట్ చేశారు, ఇలా బోల్డ్ విశేషాలతో నేనైతే సిద్ధంగా ఉన్నాను ఈరోజు జోరుగా హుషారుగా ఈ ప్రోగ్రాం కొనసాగించడానికి. బట్ ఒక లవ్లీ ట్రాక్ తోటి ముందుగా అయితే ఈరోజు షో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మీకోసం మరి అమ్మ రాజీనామా. వాస్తవానికైతే అసలు ఇది ఎక్కడా జరగదు, ఎందుకంటే మన మీద కోపంగా ఉన్నా మనసులో ఎక్కడో ఆ అమ్మతనం ఉంటుంది కదా, అరే తిన్నాలో రేలో ఎక్కడున్నారో ఏంటో అని చెప్పి. సో అవతల వాళ్ళు తిరిగి ఆ ప్రేమని ఇవ్వకపోయినా ఆ మనసులో ఆ ఫీలింగ్స్ అనేవి ఇన్బిల్ట్గా ఉంటాయి. మరి అందుకే అమ్మ స్థానం ఇంకా ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. సో ఇప్పుడైతే ముందుగా అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఈ లవ్లీ ట్రాక్ విందాం, ఆ తర్వాత ఇంకా బోల్డ్ విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ముద్దు, కొత్త కార్ గెలిచి కొనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

మంత్లో, అంటే మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే అమ్మ ప్రేమ ఎంత నిస్వార్థంగా ఉంటుందో, ఈ మదర్స్ డే క్రియేట్ చేయడం వెనుక ఉన్న ఆ కారణం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. మదర్స్ డే మనకి ప్రాణం పోసిన వారి కోసం సృష్టించింది కాదు, అవునా? మరి మన మదర్స్ డే అని ఈ ఇలానే అప్పటి నుంచో చేసుకుంటున్నాం కదా అని అనుకుంటున్నారా? సో ఎస్. మరి అసలు ఎందుకు ఈ మదర్స్ డే స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, దీని వెనుక ఉన్న ఆ నిస్వార్థమైన ఆ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు పాగల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ అయితే ముందుగా వినేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద. అబ్బా, ఈ పాటలన్నీ వింటుంటే గుండె బరువెక్కిపోతుంది కదా. సో ఎస్, మరి అమ్మ అన్న ఆ పదంలోనే ఆ తీయదనం అండ్ ఆ ఆప్యాయత అనేది ఉంది. సో ఎస్, మరి ఇంతకీ అసలు ఈ మదర్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎందుకు స్టార్ట్ అయింది? అయితే ఈ మదర్స్ డే అమ్మల్ని సత్కరించడం గురించి మాత్రమే కాదు, కానీ అమ్మతనం గురించి. మరి ఆ హిస్టరీలోకి వెళ్ళిపోదాం. అమెరికన్ సివిల్ వార్ తర్వాత పీస్ యాక్టివిస్ట్ అయిన జూలియా వాఢోవ్ అనే వ్యక్తి మదర్స్ డే ఫర్ పీస్ కోసం ఎంతో పోరాడారు. అంటే నవమాసాలు మోసి జన్మనివ్వడం మాత్రమే అమ్మతనం కాదు, ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళ బిడ్డను చూసుకుని ఆ ప్రేమని పంచగలగాలి, అది కూడా లోకశాంతి కోసం అని చెప్పి మదర్స్ డే ఫర్ పీస్ అని చెప్పి ఆవిడ మొదలుపెట్టారు. 1870 అంటే 1870లో మదర్స్ డే ప్రొక్లమేషన్ అంటూ ప్రపంచంలోని ఆడవారందరికీ కూడా ఈ యుద్ధ ప్రక్రియకి వ్యతిరేకంగా నిలబడమని చెప్పి పిలుపునిచ్చారు. యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయే ప్రతి సైనికుడి తల్లి బాధ నాకు తెలుసు, మరి ఆ బాధ ఎవరికీ రాకూడదు అంటే శాంతియుతంగా అందరం మెలగాలి అని అన్నారు. అలా మొదటిసారిగా అమ్మతనం చాటి చెప్పడానికి మొదలుపెట్టారు ఈ ఇంటర్నేషనల్ మదర్స్ డే జూలియా వాఢోవ్.

మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ యాజువల్ నింద. అండ్ యస్ ఫ్రెండ్స్, నాని ఫిలిం నుంచి అద్భుతమైన పాట, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాట అమ్మ. అందుకే దేవుడు మొట్టమొదటిగా ఆ తీయని మాటనే మనతో పలికిస్తాడేమో. సో యస్, ఈరోజు మదర్స్ డే సందర్భంగా మరి మదర్స్ డే అసలు ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. సో అయితే అలా జూలియా హార్డ్వో అమ్మతనం చాటి చెప్పడానికి ఈ వార్ అదంతా వద్దు, ఆ సైనికుడు కూడా ఒక తల్లి బిడ్డే. సో ఈ వార్ అనేది ఆపేస్తే అంటే ఒక శాంతి మార్గంలో మనం అందరం వెళ్దాం, అంతేగాని ఈ వార్స్ అవన్నీ వద్దు అన్న ఉద్దేశంతో ఈ మదర్స్ డే ఫర్ పీస్ అన్న దానికోసం ఎంతగానో పోరాడారు. కానీ జూలియా వార్హో అనుకున్నది జరగలేదు. అప్పటి సిట్యుయేషన్స్కి తగ్గట్టుగా ఉన్నారు తప్ప శాంతి మార్గాన్ని ఎవరూ కూడా ఎంచుకోలేదు. మరి ఈ మిషన్లో జూలియా వార్హోతో పాటు కలిసి పనిచేసిన అనరీవ్ జార్వెస్ కూడా మదర్స్ డే కోసం ఎంతో కృషి చేశారు. అఫీషియల్గా ఒక డే ఆర్గనైజ్ చేయలేనప్పటికీ అన్నా జార్జెస్ కూడా లోకల్ క్లబ్స్ అండ్ ఇంకా కమ్యూనిటీస్ ఏర్పాటు చేసి సోల్జర్స్ వాళ్ళ మదర్స్ అందరికీ కూడా ఈ రిక్రియేషనల్ యాక్టివిటీస్ అండ్ ఇంకా అప్రిషియేషన్ అందించడం ఇలాంటి ఎన్నో చేశారు. మరి అలా తన వంతు సాయం చేస్తూ 1905లో రీవెస్ జార్విస్ మరణించారు. మరి ఆవిడ మరణానంతరం వారి కుమార్తె అన్నా జార్విస్ వాళ్ళ అమ్మ కోరిన విధంగా మదర్స్ డే రోజు అందరు మదర్స్ని కూడా ఆనర్ చేయాలి అంటూ ఒక డే ఉండాలి అని చెప్పి ఫైట్ చేసి అఫీషియల్గా 1908 అంటే 1908లో మొట్టమొదటిసారిగా మదర్స్ డేని సెలబ్రేట్ చేశారు. ఆనాటి నుండి ఈ ట్రెడిషన్ అన్ని దేశాలకి కూడా వ్యాపించి ఇలా ఈరోజు మనమంతా కూడా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం దీని గురించి. బట్ అందుకనే ముందు ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ రఘువరన్ బీటెక్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్ అల్కందా. సో రఘువరన్ బీటెక్ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ విన్నారు కదా. మరి అలా తల్లి బిడ్డల దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించలేంది. మరి ఆ బాధ ఆవిడ ఫీల్ అయ్యారు కనుకే మదర్స్ డే ఫర్ పీస్ అన్న ఆ గ్రేట్ మోటివ్ తోటి ఆవిడ ఈ మదర్స్ డే స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. మరి అది అలా అంటే ఆవిడ అనుకున్నది జరగనప్పటికీ కూడా ఆ తర్వాత ఆవిడతో వర్క్ చేసిన అన్నా జావేస్ దాన్ని స్టార్ట్ చేయడం అండ్ ఈరోజు మనమందరూ కూడా మదర్స్ని సత్కరించుకోవడానికి ఒక వండర్ఫుల్ డే అనేది మనకి దొరికింది. అండ్ ముందు మదర్స్ డే అంటే కేవలం జన్మనిచ్చిన తల్లిలే కాదు, ఆ ప్రేమను చూపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మదర్స్ డేకి అర్హులే అని చెప్పి చాటి చెప్పిన జూలియా వాడోకి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అమ్మ స్థానం ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనల్ని మనకన్నా ఎక్కువ ప్రేమించగలిగేది అమ్మ మాత్రమే కనుక. మరి అలా నిస్వార్థంగా ప్రేమని పంచుతున్న ఆ మాతృమూర్తులందరికీ కూడా మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ నంద. అండ్ ఎస్, మదర్స్ డే హిస్టరీ అండ్ అసలు ఎవరు ఎప్పుడు ఎలా దీన్ని స్టార్ట్ చేశారో తెలుసుకుంటూ ఉన్నాం. అమ్మ ప్రేమ విశ్వమంతా ఉంటుంది, అందుకే కొన్నిసార్లు పిల్లలు తప్పు చేసినా ప్రేమ అనే ముసుగులో వారిని వెనకేసుకొస్తారు కొందరు మదర్స్. అయితే ఇది ప్రేమ కాదు, వారి పతనం అని తెలుసుకోవడమే ప్రతి తల్లి రెస్పాన్సిబిలిటీ. ఏజ్ వల్ల, సిట్యుయేషన్స్ వల్ల, ఉన్న ప్రదేశం బట్టి, ఇంకా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్తో, ఇలా ఎన్నో కారణాల వల్ల పిల్లలు చెడు మార్గం ఎంచుకోవచ్చు. కానీ దాని నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత, హక్కు రెండు కేవలం అమ్మకి మాత్రమే ఉంది. ప్రేమకి నిదర్శనమైన మీరు నేర్పించే ఈ మోరల్స్ అండ్ ఎథిక్స్ వారి మొత్తం లైఫ్ని, క్యారెక్టర్ని, లైఫ్ స్టైల్ని కూడా డిసైడ్ చేస్తుంది. అందుకే డియర్ లవ్లీ మదర్స్, కొట్టైనా సరే సరైన మార్గంలో వాళ్ళని పెట్టాలి అనుకోవడం కూడా ప్రేమే అని చెప్పి గుర్తించండి. అంతేగాని నా పిల్లలు ఏం చేసినా కరెక్టే, అమ్మో వాళ్ళని నేను ఏమి అనను అని చెప్పి ఇప్పుడు మీరు వాళ్ళని ఆ తప్పు మార్గంలో వెళ్తున్నా సరిచేయకపోతే ఆ తర్వాత మీరు, వాళ్ళు అందరూ రిగ్రెట్ అవుతారు. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే వింటున్న లవ్లీ మదర్స్ అందరి కోసం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ అయితే డెడికేట్ చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: విన్నారు కదా,
1: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. నిజంగా అమ్మ ఉంటే లైఫ్ ఎంతే బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అండ్ అలానే మరి కొంతమంది మదర్స్ ఇలా అతి ప్రేమతో పిల్లల్ని చెడగొడతారు అని అనుకున్నాం. మరి ఇంకొంతమంది పిల్లలు ఆర్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ అంటే కేవలం ఇంటి పనులకి, వంటలు చేయడానికి, పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే అన్న భావనలో ఉన్నారు. మరి అలా ఆ భావనలో ఉన్న వారందరికీ ఒక చిన్న మాట, పైన చెప్పిన పనులు మాత్రమే కాదు ఇంకా ఏం చెప్పినా సరే అమ్మ చేసేస్తుంది. ఎందుకో తెలుసా? తనకు అర్థం ఆవిడ ఇంకేది చేయలేదు అని కాదు, కానీ అందులో కూడా మీకోసం తన ప్రేమ చూపించవచ్చు అన్న ఒక చిన్న స్వార్థంతో వంట చేస్తే, అమ్మో ఇది మా వాడికి ఇష్టం కదా సో తను చెప్పిన చేసేద్దాం అని చెప్పి. అండ్ ఇంకా ఇది నేను అందరూ ఈ ఉద్దేశంతో చేస్తున్నారని అనను, కానీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అంటే మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళు పుట్టిన తర్వాత కేవలం వాళ్ళ పనులు చేయడానికే ఎంతమంది పేరెంట్స్ అంటే తల్లిని ఇంటికి పిలుస్తారో. సో ఆ సమయంలో చాలామంది నేను మా ఫ్రెండ్స్ని చూశాను, ఎట్లాగా అంటే నువ్వు అలా చేయి ఇలా చేయి అంటే వీళ్ళు పని చేయరు, చేసే అమ్మలకేమో డైరెక్షన్స్ ఇస్తారు, అది మీ కాలంలో ఇప్పుడు ఇలా చేయాలి, నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి, నువ్వు స్నానం అలా చేయించు అని చెప్పి. సో వాళ్ళని చూస్తే అయ్యో అనిపిస్తుంది, అంటే చేయించుకునే పిల్లల్ని కాదు చేసే మదర్స్ని చూస్తే, ఎందుకంటే వాళ్ళ నిస్వార్థమైన ప్రేమతో వీళ్ళు భలే ఆడుకుంటున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. వాస్తవానికి వాళ్ళు ఆ మనవరాలో మనవడి మీద ప్రేమతోటే చేస్తారు, కానీ దాన్ని మీరు అడ్వాంటేజ్గా మాత్రం తీసుకోకండి. మదర్స్ డే రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు వారిని పూజించినా తప్పులేదు, కానీ వారికి కావాల్సినది ఆ గిఫ్ట్సో ఆర్ గుర్తింపో కాదు, వారితో గడిపే ఆ కొంత సమయం మాత్రమే వాళ్ళు మనల నుంచి కోరుకుంటున్నారు. సో మరి ఆ గిఫ్ట్ని అయితే ఇచ్చేద్దాం. అండ్ ఇంకా ఆ చిన్న చిన్న ఫైట్స్ ఏవైతే ఉంటాయి, కానీ నేను ఇందాక చెప్పినట్టుగా సో మనల్ని పెంచారు అదంతా పక్కన పెట్టేస్తే ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా వాళ్ళ సేవల్ని అలా కంటిన్యూ చేస్తారు, అదేదో వాళ్ళు మనకి బాండ్ పేపర్ రాసిచ్చినట్టు. సో ముందైతే మీ హెల్త్ని చూసుకోండి, హెల్త్ తర్వాతే ఎవరైనా సరే. అసలు కన్నా వడ్డీ ముద్దు ఇట్లాంటి డైలాగులు అయితే వస్తాయని నాకు తెలుసు, కానీ ఆ వడ్డీ అసలు కన్నా కూడా మీ ఆరోగ్యమే మీ పిల్లలకి కావాలి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చూపించే ఆ ప్రేమ, ఇంకా మాకు మీరు నేర్పించే ఆ సంస్కారం, ఇవే మాకు చాలా చాలా చాలా ఇంపార్టెంట్, మీరు చేసే వంటల కన్నా అండ్ మీరు మా కోసం చేసే పనుల కన్నా. సో మరొక్కసారి వింటున్న లవ్లీ మదర్స్ అందరికీ కూడా అ వెరీ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. సో ఎక్కడ అమెరికన్ సివిల్ వార్ అండ్ ఎక్కడ మన ఇండియాలో మన మదర్స్ డే అండ్ మధ్యలో ఉన్న ఈ 100 ఇయర్స్. సో అసలు స్టార్ట్ చేసిన ఉద్దేశం వేరు, కానీ అలా అన్ని దేశాలకి వ్యాపించి మదర్స్ డే అయితే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఒక రకంగా అనిపిస్తుంది ప్రతిరోజు ఆమె పూజించిన తప్పులేదు అన్నాను, కానీ అసలు ఇలాంటి డే అనేది ఒకటి పెట్టకపోతే చాలామంది ఏమాత్రం కూడా గుర్తించేవారు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక అమ్మ రాజీనామా పాటలో విన్నట్టుగా చేస్తుంది ఎందుకు చేయదు, అంటే అమ్మ అంటే చేయాల్సిందే అన్న ఒక భావనలో మనం అందరూ ఉన్నాం. బట్ దాని నుంచి బయటకు వచ్చేద్దాం, అమ్మ అంటే చేయాలి కాదు, అమ్మ చేస్తుంది, ఎందుకంటే అమ్మకి మన మీద ఉన్న ప్రేమ అలాంటిది కాబట్టి. సో ఎస్, మరి వింటున్న బంగారు తల్లులందరికీ కూడా మరొక్కసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుర్తుంది కదండి వెనకేసుకురావడమే కాదు పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ అండ్ అలానే మీ హక్కు కూడా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం అయితే 10:00 అవ్వస్తుంది. ఇప్పుడైతే మీకోసం వస్తే ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఒకే క్షిపణితో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వీ టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ అగ్నిక్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆలయ అభివృద్ది పనులను ఆయన నిన్న ప్రారంభించారు. విశాఖపట్నంలో కైలాసగిరిని పర్యాటక హబ్గా అభివృద్ది చేస్తామని, అందుకుగాను ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేశామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. రాష్టంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్ట్రాన్ని వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు

మండలంలోని ఆగర వెలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సంగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయలు వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
3: మరి ఈ చెప్పట్లకి 100 రెట్లు ఈరోజు సాయంత్రం అయితే వినిపించబోతున్నాయి. బికాజ్ అందరూ కూడా మన ఆకాశవాణి 90 వసంతాల ఈ వేడుకల్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారు కదా.

0: నిజంగా ఇది
1: మన ఇంట్లో పండుగ, ప్రతి ఇంట్లో పండుగే. ఎందుకంటే చిన్నప్పుడు మన అమ్మవాళ్ళు, అంతకన్నా ముందు వాళ్ళ అమ్మవాళ్ళు, సో అలా అనాదిగా తరతరాలుగా ఒక నిధిని నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా ఇస్తున్నారు అంటే అదే మన ఆకాశవాణి. సో మరి ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుక స్వర సంధ్య ఈరోజు సాయంత్రం మన తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రం విజయవాడలో 6 గంటలకి. సో డోంట్ మిస్. మరి అందరూ కూడా హ్యాపీగా రండి అండ్ ఈ లవ్లీ ఈవెంట్ని వీక్షించండి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజల్ట్ నింద. అండ్ మనం ఎంటర్ పోయాం హరివిల్లు కార్యక్రమంలోకి. సో ఎస్, మరి హరివిల్లు ప్రోగ్రాంలో అయితే నేను క్వశ్చన్ అడగకముందే ఇక్కడ చాలా కవితలు, మెసేజెస్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ వస్తూ ఉన్నాయి మదర్స్ డే గురించి, అండ్ ఆల్సో వెరీ వెరీ లవ్లీ పిక్చర్స్ అవన్నీ. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ అసలు ఏమాత్రం లేట్ చేయకుండా నేను అడిగేస్తున్నాను, అంటే పెద్ద పెద్ద కవితలు కాకుండా మరి అందరు మెసేజెస్ చదవాలి అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి కదా. కేవలం జస్ట్ ఒక 2 లైన్స్లో మీ మదర్ గురించి ఆర్ మదర్స్ డే గురించి మీరేమన్నా చెప్పాలి అనుకుంటే జస్ట్ ఒక 2 లైన్స్లో మెసేజ్ పంపించేసేయండి. అండ్ గుర్తుందా, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మీ పేరు ఊరు కాదు. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మీ పేరు అండ్ ఇంకా సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అని చెప్పి మీ మదర్ పేరు వెనకాల పెట్టి నాకైతే ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ మీరు ఏం చెప్పాలనుకున్నారో జస్ట్ 2 లైన్స్ మాత్రమే.

సో ప్లీజ్ నా రిక్వెస్ట్ అన్నమాట. అందరు మదర్స్కి ఆ మెసేజ్ రీచ్ అవ్వాలి అంటే అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందే. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488144. ఎవరైతే పెద్ద పెద్ద కవితలు ఆల్రెడీ పంపించారో దానిలో మీకు హార్ట్ టచింగ్గా అనిపించింది ఆర్ అరే ఇది కదా అమ్మ అంటే అని అనిపించిన ఆ రెండు లైన్లు మాత్రమే కొంచెం మాకు పంపించేసేయండి, మీ పేరు అండ్ అలానే మీ మదర్ నేమ్ జతపరిచి. సో యస్ ఫ్రెండ్స్, మరి మీ ఆన్సర్స్ అయితే నాకు పంపించేసేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటా వాటి కోసం. బట్ అంతకన్నా ముందు ఒక లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి హరివిల్లు స్టార్ట్ చేద్దాం. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనందా.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అంటే సో ఇస్ యువర్ అజయ్ అల్కంద. సో ఎస్, మరి ఇందాక మాట్లాడుకున్నాం కదా, అతి ప్రేమ అనే ముసుగులో ఒక్కొక్కసారి తల్లులు కూడా తప్పు చేస్తూ ఉంటారు, జస్ట్ లైక్ మన బాహుబలిలో మన శివగామి చేసినట్టుగా. కొడుకు పైన ప్రేమతోటి ధర్మం అధర్మం మర్చిపోతూ ఉంటారు, బట్ అలా అస్సలు చేయకండి. సరైన మార్గంలో మీ పిల్లల్ని పెట్టండి, అండ్ మీరు కూడా నడవండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి నేనైతే అడిగాను ఏంటి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అంటే, మరి మదర్స్ డే సందర్భంగా ఏదైనా ఒక టూ లైన్స్లో ఆర్ మదర్స్ డే గురించి ఆర్ ఎవరికైనా విషెస్ చెప్పాలన్నా ఆర్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో జస్ట్ టూ లైన్స్లో నాకు మెసేజ్ పంపించండి అని చెప్పి. సో చూద్దాం ఎవరెవరు ఏమేమి మెసేజెస్ పంపించారు అని చెప్పి. సో చిన్నమ్మాయి మిరియాల కూడా నుంచి హలో బంగారం, హ్యాపీ మదర్స్ డే అంటున్నారు. సో చిన్నమ్మాయి గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీకు హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ ఇంకా ఎస్, చాలా పెద్ద పెద్ద కవితలు వచ్చాయండి, పెద్ద పెద్ద కవితలు కాదు టూ లైన్స్లో పంపించండి అందరూ కూడా. అండ్ ఎవరు అంటే నెక్స్ట్ మెసేజ్ పంపించింది కేవి రమణమూర్తి గారు, శ్రీకాకుళం నుంచి పంపించారు. సో మీరు కూడా అంతే అండి, జస్ట్ ఒక టూ లైన్స్ పంపించేసేయండి.

అడ్డంకులు లేకుండా ప్రవహిస్తుందో ఏ కల్మషం లేని అంతులేని ప్రేమ స్వర్గంలోకి ఓ అమ్మ నా ఆత్మను నా నడకను ఎప్పటికీ మేల్కొలుపు అంటూ పంపించారు. ఓకే అండి, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే షేక్ అబ్దుల్ అలీ, సీఎం రోడ్, ఆటోనగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. కల్మషం లేని కర్ణకు వెలకట్టలేని అనురాగానికి చిరునామా అమ్మ అంటూ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, పెన్న జోగరానంద్ కాలనీ నుంచి అప్పలరాజు గారు, సన్ ఆఫ్ సరస్వతి గారు. కనిపించకుండా మనల్ని కాపాడే దైవం అయితే కనిపిస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడేది అమ్మ. అలాంటి అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, హాయ్ అల్కంద గారు, నా పేరు సత్య భార్గవి, డాటర్ ఆఫ్ సువర్ణ అంటూ. ఓకే, సో మా మదర్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ దూరమయ్యారు. సో అమ్మగారు వాళ్ళ చిన్నప్పుడే. ఓకే ఓకే అండి, చాలా పెద్ద మెసేజే పంపించారు. సో బట్ మీ మదర్ ఎక్కడున్నా ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే మీకు తప్పకుండా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, హాయ్ అల్కనంద గారు అంటున్నారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు, సన్ ఆఫ్ కమతం నాగమ్మ భీమునిపాడు. సో అమ్మ గురించి చెప్పడానికి మాటలు లేవు. అమ్మ మేడం, అమ్మ అంతే అంతే కదా, మాటలు లేవు, మాటలు సరిపోవు కూడా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అమ్మ కోసం ఒక జన్మ సరిపోదు, అమ్మ ప్రేమ కోసం చెప్పే పదాలు సరిపోవు అంటున్నారు అనురాధ గారు, డాటర్ ఆఫ్ ప్రభావతి గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, హలో గుడ్ మార్నింగ్ అంటూ సాయి కృష్ణ, సన్ ఆఫ్ వీర రాఘవమ్మ. మా మామ్ అండ్ నేను చిన్నప్పటి నుండి చాలా క్లోజ్. ఏదైనా మా డాడ్తో అడగాలి అంటే అమ్మతోటే అడిగించేవాడిని. చాలా బాగా వంట చేస్తుంది. అండ్ ఇంకా మా డాడ్ చనిపోయాక అమ్మ చాలా కష్టపడింది. అండ్ ఇంకా సో పనికి వెళ్ళి చదివించి, అండ్ ఇప్పుడు నేను మంచి జాబ్ చేస్తున్నా అంటే అది అమ్మ వల్లే. అండ్ నేను రీసెంట్గా హౌస్ కట్టి పెళ్ళి కూడా చేసుకున్నా, ఇదంతా అమ్మ బ్లెస్సింగ్స్ వల్లే, తన లవ్ అండ్ హార్డ్ వర్క్ వల్లే అంటున్నారు సాయి కృష్ణ గారు. సో వీరరాఘవమ్మ గారు వింటున్నారు కదా, మీరంటే అంత ప్రేమ మీ అబ్బాయికి. అండ్ నెక్స్ట్ వేదాంతం, జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మల్కింద గారు అంటూ, మంచి మాటలు చెప్పి మంచి పాటలు వినిపిస్తున్నారు, గుడ్ క్వశ్చన్ వేశారు అంటూ. మా అమ్మ గురించి చెప్పాలంటే చిన్నతనంలోనే నాన్నగారు లేని లోటు తీరుస్తూ అన్నీ తానే మా ముగ్గురికి, తమ్ముడికి చెల్లికి కష్టసుఖాల్లో ఏమిటో నేర్పించి పెద్దవాళ్ళని చేసింది. మా ముగ్గురికి తల్లే మొదటి దైవం, మొదటి గురువు, ముగ్గురం అమ్మ దగ్గర. ఆశీస్సులు ఇప్పటికీ తీసుకుంటాం, అదండి మా స్వీట్ మెమరీ అంటున్నారు. ఇప్పటికీ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అన్నారు కదా, అలా ఊహించుకుంటున్నా అనమాట. మీ ముగ్గురు అంటే మీరు ఎంత పెద్దవాళ్ళైనా ఆవిడ కాళ్ళకి దండం పెడితే ఎలా ఉంటుందా అని చెప్పి. సో సూపర్, ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటానండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, నీ ప్రాణమే పెట్టి నాకు ప్రాణం పోసావు, నీ ప్రేమతో నా కడుపు నింపావు, నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అమ్మా అంటున్నారు సుశీలమ్మ కొడుకు అఖిల్ ప్రొద్దుటూరు నుంచి. ఓకే సూపర్ అండి. అండ్ ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో రైట్ నౌ అయితే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను, ఆ తర్వాత ఇంకా బోల్డ్ విశేషాలు అండ్ అలానే మీ మెసేజెస్ కూడా చదివి వినిపించేస్తాను. సో యస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మన సింగర్ సునీత తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మరి సునీత పాడిన కొన్ని పాటలు అయితే మీకోసం వినిపించేస్తున్నాను. మరి ఇప్పుడైతే ఎగిరే పావురమా చిత్రం నుంచి లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ ఆర్చి అల్కనందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ రాజు ఎల్కంద మనమున్నాం హరివిలు కార్యక్రమంలో. అండ్ ఎస్, చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరు అంటే చిన్నమ్మాయి గారు మెసేజ్ పంపించారు, అయ్యో మీకు విషయాలు చెప్పేశాను, మీరు మిస్ అయిపోయారా? చిన్నమ్మాయి గారు, మీరు ఇంత ప్రేమగా మెసేజెస్ పంపిస్తే విషయాలు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. అండ్ ఇంకా శిష్ల వేణుగోపాల్ దత్త గారు ధన్యవాదాలు అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా ఎవరు అంటే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, హ్యాపీ మదర్స్ డే టు యూ అండ్ ఆల్. మదర్ ఈజ్ వన్ మోర్ గ్రేట్ అండ్ స్వీట్ న్యాచురల్ వెదర్ ఇన్ ఆల్ టైమ్స్, అంటే ఎప్పుడు తీయగా ఉండే అమ్మ అంటూ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, సో జాగ్వి డాటర్ ఆఫ్ హసీ.

0: మా ప్రతి గెలుపు వెనుక మా బలమైన అమ్మ ఉంటుంది అంటున్నారు. అబ్బా స్వీట్గా క్రిస్ప్గా ఎంత బాగా చెప్పావో. అలానే హసీనా ఎప్పుడు నవ్వుతూ అమ్మని కూడా అలానే సంతోష పెడుతూ ఉండు అండ్ హ్యాపీ మదర్స్ డే అంటున్నారు బషీరన్. ఓకే, అమ్మ పాడే జోల పాట, సో సాంగ్ వినిపించాలి. ఓకే, మన అందరి అమ్మల కోసం అంటున్నారు బషీరన్. ఓకే, సో చూద్దాం ఇఫ్ టైం పర్మిట్స్, బికాజ్ లాస్ట్ 1 అవర్ పాటు చాలా వినిపించాను కాబట్టి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు. ఓకే, నాగ ప్రణీత్ సన్ ఆఫ్ అనురాధ గారు. సో ప్రణీత్ ఏమన్నారంటే మామ్స్ లవ్ ఇస్ ప్యూర్ మ్యాజిక్. నిజమే, ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది కదా. అండ్ ఎవరు అంటే జానకి శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు పంపించిన, శిష్ల వేణుగోపాల్ గారు పంపించిన మెసేజ్ చాలా చాలా బాగుంది అంటున్నారు. సో వింటున్నారా, అమ్మ గురించి మాటలు ఎంత తీయగా ఉంటాయో. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, ఓకే సో ఏమని పంపించారు అంటే ఓకే వాళ్ళది షాప్ అని అనుకుంటా. సో షాప్లో ఎప్పుడైనా కస్టమర్స్ డబ్బులు తక్కువ ఇస్తే మా అమ్మ నాన్న అరుస్తారు అని సరదాగా అంటాను, కానీ 9 ఏళ్ల వయసులోనే వాళ్ళు నాకు దూరం అయ్యారు అంటూ పంపించారు. నో ప్రాబ్లం, మీరు అలా రోజు వాళ్ళని తలుచుకుంటున్నారు అండ్ వాళ్ళ బ్లెసెస్ ఖచ్చితంగా మీతోటే ఉంటాయండి. అండ్ ఇంకా ఎవరు అంటే మెసేజెస్, ఎస్ ఇంకా చాలా మెసేజెస్ వచ్చాయని చెప్పాను కదా, ఒకసారి నేమ్స్ అయినా నేను చదివేస్తాను. బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు, సో వీళ్ళు మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా ఎవరు అంటే షరీఫ్ గారు గన్నవరం నుంచి, అమ్మలేని దినచర్య దేవుళ్ళేని జాతర, అమ్మలేని సదనం నవ్వులేని వదనం, అమ్మలేని వాకిలి చందమామ లేని లోగిలి, ఇంటికి కళ అమ్మ కంటికి కునుకు అమ్మ పంటికి వెలుగు అమ్మ, ఏ వయసులోనన్నా అమ్మ తోడులేని పయనం చూపులేని పయనం అంటూ ఎంతో అద్భుతంగా ఒక కవిత రాసి పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే మీ మదర్కి కూడా హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఎవరు అంటే మెసేజ్ పంపించింది చీరాల రాంబాబు అండ్ ఇంకా చంద్రకళ గారు. అండ్ ఇంకా ఎవరు అంటే కుర్నూతుల సునీల్, అనమయ జిల్లా లక్కిరెడ్డిపాలెం మండలం నుంచి పంపించారండి. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే జాను, ఓకే జాహ్నవి సింహాద్రిపురం నుంచి మెసేజ్ పంపించేశారు. అండ్ ఇంకా ఓకే వీళ్ళ నేమ్ పంపించకపోతే ఎలా చెప్పండి. సో కొండేటి శ్రీదుర్గ గారు మెసేజ్ పంపించారండి. అండ్ యస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే మనకి మెసేజ్ పంపించింది సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి. ఎస్, చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. సో మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ బషీరున్ పంపించారండి ఆషిక్కి ఐ లవ్ యూ మా అంటూ. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు సెకండ్ క్వశ్చన్ హర్విల్లో మిమ్మల్ని అడిగేస్తున్నాను ఏంటి అంటే, మరి సింగర్ సునీత గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు తెచ్చిపెట్టిన ఏదైనా 2 చిత్రాలు నాకు మెసేజ్ పంపించండి. సో ఎన్నో చిత్రాలకి ఆవిడకి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవార్డ్స్ వచ్చాయి. అయితే మరి ఏదన్నా 2 సరే అట్లీస్ట్ ఒక చిత్రమైనా నాకు ఆన్సర్ పంపించండి. సునీత గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు గెలుచుకున్న చిత్రం ఏదైనా ఒక్క ఫిలిం నాకు పంపించండి చాలు. అండ్ ఎస్, ఆల్రెడీ మీ అందరికీ అయితే మా వాట్సాప్ నెంబర్ తెలుసు, బట్ ఫస్ట్ టైం మన షో వింటున్న వాళ్ళ కోసం మరొక్కసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను 8662488814, 8662488814. సో ఎస్ ఫ్రెండ్స్, ప్రతి మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపిస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టేట్ యూండు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు

గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాము హరివిల్లు కార్యక్రమంలో. అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ కింద. సో యస్ ఫ్రెండ్స్, మరి నేనైతే క్వశ్చన్ అడిగేశాను ఏంటి అంటే, సింగర్ సునీత గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు తెచ్చిన చిత్రం ఏది? సో చాలా ఉన్నాయి, అయితే మీరు అట్లీస్ట్ ఒకటి ఆర్ రెండు అయినా పంపించండి అని చెప్పాను. సో చూద్దాం అసలు ఎవరెవరు మెసేజెస్ పంపించారు అండ్ ఏం ఆన్సర్స్ పంపించారు అని చెప్పి. సో సింగర్ సునీత గారికి మొత్తం 9 నంది అవార్డులు వచ్చాయి అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ అంటున్నారు శివ గారు ఉత్తి హాయ్ అంటే ఎలా ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ అనురాధ గారు అనంతపూర్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శివప్రియ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే, వీళ్ళు కూడా ఇంకా హాయ్లోనే ఉన్నారు అంటే ఆన్సర్ సేకరిస్తున్నట్టు ఉన్నారు. ఓకే, సో బషీరున్ మెసేజ్ పంపించారు. సో ఇదైతే సాంగ్ రిక్వెస్ట్ షో కాదండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ పంపించాలి. సో ఆన్సర్స్ గబగబా పంపించేసేయండి, బికాజ్ టైం ఆల్రెడీ 10:40 అయిపోయింది కాబట్టి. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్, ఓకే, సో అది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ వింటుండండి, మీకే అర్థమైపోతుంది. అండ్ ఇంకా తిమ్మరాజు గారు రాయదుర్గం అనంతపూర్ జిల్లా నుంచి హాయ్ మేడం, సో హ్యాపీ మదర్స్ డే అంటూ పంపించారండి. అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ జాగ్వీ ఫ్రమ్ గుంటూర్, ఎస్. సో ఆ సినిమా కింద ట్యాగ్ లైన్ కూడా పంపించింది, యాజ్ ఐ ఆల్వేస్ డూ. అంటే ఆ ట్యాగ్ లైన్స్ గురించి చెప్తే ఆ కిక్కే వేరు. పాపం డైరెక్టర్స్ ఎంతో కష్టపడి ఈ సినిమా స్టోరీ అంతా ఆ ట్యాగ్ లైన్లో తెలిసేలా చేస్తారు, దాన్ని మనం మర్చిపోతే ఎలా చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నా ఆన్సర్ అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను నేను ఇంకొక 5 మినిట్స్లో. ఒక చిన్న బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను. ఎస్, మరి ఇప్పుడు మీ అందరి కోసం అయితే జయం ఫిల్మ్ నుంచి లవ్లీ ట్రాక్, ఆ తర్వాత ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మున్నం హరివిల్లు కార్యక్రమంలో ఇండియాస్ దిస్ ఈజ్ యువర్ ఆశే అల్కింద. సో ధను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో యస్ ఫ్రెండ్స్, మరి సింగర్ సునీత గులాబీ చిత్రంలో ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావో అంటూ అలా తన జర్నీని స్టార్ట్ చేసి ఎన్నో వందల పాటలు అండ్ అలానే ఎంతోమంది యాక్ట్రెస్కి తన వాయిస్ అందించారు అండ్ అందుకను ఎన్నో అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. సో ఫస్ట్ టైం డబ్బింగ్ ఆర్టిస్ట్గా లైక్ నంది అవార్డ్ బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా 2002లో జయం చిత్రం సో వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అనే ఆ వాయిస్ వెనుక ఉన్నది మన సునీత గారు. అండ్ ఇంకా ఆ తర్వాత ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా, సో రూపా క్యారెక్టర్ కమల్నీ ముఖర్జీకి ఆవిడే వాయిస్ అందించారు అండ్ నంది అవార్డ్ గెలుచుకున్నారు. అండ్ ఆ తర్వాత 2005లో పోతే పోని అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి శ్రీరామరాజ్యంలో నయనతారకి కూడా ఆవిడ వాయిస్ అందించారు అండ్ అవార్డ్ గెలుచుకున్నారు. అండ్ అంతేకాకుండా ప్లేబ్యాక్ సింగర్గా కూడా గోదావరి ఫిలిం అండ్ ఇంకా అతడే ఒక సైనంలో నా పాట తేట తెలుగు పాట ఇట్లా ఎన్నో లవ్లీ సాంగ్స్ పాడారు అండ్ అలానే అవార్డ్స్ కూడా అందుకున్నారు. సో ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ వాట్ నాట్. సో ఇలానే తన డబ్బింగ్ అండ్ ఇంకా అలానే మ్యూజికల్ జర్నీ కూడా కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మరి లాస్ట్ క్వశ్చన్, టైం అయితే చాలా తక్కువ ఉంది, సో అందుకే చాలా క్విక్గా మీ ఆన్సర్స్ అన్నీ కూడా పంపించేసేయండి. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం అందరికీ తెలుసు ఖచ్చితంగా, అంటే ఈ ఆన్సర్ అయితే ఐఎమ్ డామ్ ష్యూర్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? త్వరగా మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఏబివి నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి మా అభిమాన్ ఆర్జీ అల్కంద గారికి వందనాలమ్మా. అండ్ ఓకే, సో శ్రీమతి సునీత ఉపాధ్యాంశ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా 4 నంది అవార్డ్స్ గెలుచుకున్నారు అంటూ ఓకే, సో ఎంతో సూపర్గా క్లియర్గా ఆన్సర్స్ పంపించేశారండి. జస్ట్ నేను ఇందాక ఆవిడ గురించి చెప్తున్నప్పుడు వచ్చిన మెసేజెస్ అండ్ అలానే నున్న నుండి శోభరాణి రంగారావు సాగర్ చాంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవి అన్నమాట నేను అడిగిన సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు. అలానే మరి థర్డ్ క్వశ్చన్ అడిగేశాను కదా, నాకు తెలిసి ఆన్సర్ అయితే అందరికీ తెలుసు బట్ మీకు తెలుసు అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది అంటిల్ అన్లెస్ మీరు నాకు పంపిస్తే. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆన్సర్స్ పంపించేసేయండి. సో మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మీ ఆన్సర్స్ మాకు పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ 8662488114, 8664848814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమాలోంచి మంచి కాఫీ లాంటి పాట, అంటే అంత రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్ళిపోయే పాట, స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనందా.

లవ్లీ ట్రాక్ విన్నారు కదా ఆనంద్ ఫిలిం నుంచి. సో ఎస్ ఫ్రెండ్స్, మరి నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఇక్కడైతే బోల్డ్ ఆన్సర్స్ వచ్చేసాయి. మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని చెప్పి. సో మనమైతే రీసెంట్గానే 75 ఇయర్స్ వేడుకలు జరుపుకున్నాం. సో నాకు తెలుసు అందరూ రైట్ ఆన్సరే పంపిస్తారని చెప్పి. సో ఎస్, ర్యాండమ్గా అంటే మీ నేమ్ వరకు అయితే స్పీడ్గా అసలు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా చదివేస్తాను, బికాస్ ఆల్రెడీ 10:55 అయిపోవచ్చింది కాబట్టి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు అప్పలరాజు గారు పెడ నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే వినయ్ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మురళి గారు హలో అల్కనంద గారు అంటున్నారు, హలో అండి, బట్ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. కేఎల్ఎన్ మూర్తి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అప్ప ఎంత ఆనందంగా ఉందో, బికాజ్ ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా మన విజయవాడ కేంద్రం గురించి పంపిస్తూ ఉంటే, అది కూడా డేట్తో సహా. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాలెం నుంచి. ఓకే, ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మనకి మెసేజ్ పంపించింది అనంతపూర్ నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. జాగ్వి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నున్న నుండి శోభరాణి రంగారావు, సాగర్ చాంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించేశారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ అంటూ పల్లవి పీలేరు నుంచి. ఓకే, సూపర్ అండి. పీలేరు అన్నమయ్య డిస్ట్రిక్ట్. సో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి పంపిస్తారు. అబ్బా అసలు ఇప్పుడు నాకున్న ఆనందం నెక్స్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కోటేశ్వరి గారు హైదరాబాద్ నుంచి. సో 1936 అంటూ పంపించారు. సో ఎస్, మరి 90 ఇయర్స్ మనమైతే సెలబ్రేట్ చేసుకుంటుంది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా రేడియో స్టార్ట్ చేసిన ఇయర్ని. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఏబీవీ నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ విజయ గారు శ్రీశైలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మురళీ గారు, పాట పాడడం కాదండి, మీరు ఆన్సర్ పంపించండి అండ్ స్వీట్ వాయిస్ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మీ ఆన్సర్ కూడా పంపిస్తే ఇంకా ఆనందపడతానండి. హైదరాబాద్ నుంచి శివ రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవే అన్నమాట వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్ రివీల్ చేసేయమంటారా? రివీల్ చేస్తాను, బట్ అంతకున్న ముందు మరొక్కసారి వింటున్న లవ్లీ మదర్స్ అందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ మదర్స్ డే చెప్పేస్తూ ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నాను.

0: సో యస్ ఫ్రెండ్స్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? 30 రోజులు ఏంటి జీవితాంతం ఆ ప్రేమను పంచడం ఎలా అని చెప్పి ఏ తల్లిని అడిగినా కూడా మనకి ఒక బుక్ ఏంటండి, ఒక వికీపీడియానే అందిచేస్తారు. సో యస్ ఫ్రెండ్స్, దట్ వాజ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. అండ్ ఎస్టీవీ హనుమంతాచారి గారు గుంటూరు నుంచి శుభాభివందనములు విజయవాడ ఆకాశవాణి కేంద్రం అంటూ ఓకే ఒక ఆన్సర్ అయితే పంపించారు. బట్ యస్ ఫ్రెండ్స్, ఆన్సర్ అయితే రివీల్ చేసేసినాను. మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం December 1948, సో 1948 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించారండి. అండ్ ఎస్, ఇంకా ఎవరు జస్ట్ మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు, బట్ అందరి మెసేజెస్ మాకైతే చేరాయి. అండ్ నేమ్స్ కూడా చదివేశాను. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి హరివిల్లు. అండ్ అలానే ఉదయం నుంచి కూడా వండర్ఫుల్ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని అలరించి అండ్ అలానే మీ మెసేజెస్ అందుకున్నాను. అండ్ గుర్తుంది కదా, అందరూ కూడా ఈవినింగ్ సిద్ధంగా ఉండండి స్వర సంధ్యాకి హాజరవడానికి. సో దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కంద సైనింగ్ ఆఫ్. టుటు బాబాయ్, సైన్ ఆరో.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అక్కడ జరిగే సీఐఏ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఆ రాత్రి ఢిల్లీలో బస చేసి మంగళవారం అస్సాం వెళతారు. గువాహటిలో జరిగే అస్సాం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈరోజు మదర్స్ డే నేపథ్యంలో తన తల్లి నారా భువనేశ్వర్కి రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశేష్ తెలిపారు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ ఎవరూ చేయొద్దు అంటూ ఇదే ప్రతి అమ్మకు కోరుకునే కానుక అని పేర్కొన్నారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగల్పూడి అంత తెలిపారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు మండలంలోని ఆగర్విలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేటలోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15 నుంచి 27 తేదీ వరకు యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

City FM 101.3. స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ స్టూడియోలో సమయం చేస్తే 11:13 దాటి 52 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మరి ఏం చెప్తాడు చిన్నబాబు అని వెయిట్ చేస్తున్నారా? ఆకాశవాణి ఎస్ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో మంచి పరిచయం ఉన్నటువంటి బంధం అనుబంధం సంబంధం మరి ఈ ప్రస్తావన ఆకాశవాణితో ఉన్న ప్రస్తావన సినీ నటులు ఎవరైతే ఉన్నారో సినీ ప్రముఖులు ఎవరెవరైతే ఉన్నారో వారి గురించి కొన్ని బడ్జెట్లు మాట్లాడుకుందాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి,
4: కూల్ గా ఉండండి.
5: స్టూడియోలో సమయం చూస్తే 11:27 దాటి 31 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వింటున్నారు సినిమా కవర్లు విద్యురాజీ చినిబాబు. 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణి. మరి ఆకాశవాణితో సినీ ప్రముఖులు ఎవరెవరైతే వారి యొక్క ప్రస్తావన ఇందులో ఉంది అని మాట్లాడుకుంటే కొంగర జగ్గయ్య గారు ఇందులో ముందుంటారు. కంచుకంఠం జగ్గయ్యగా ప్రసిద్ధి చెందిన వీరు ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా పనిచేశారు. రేడియో చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోయింది వీరి యొక్క చరిత్ర. తన మధురమైన కంఠస్వరంతో స్పష్టమైన ఉచ్చరణతో ఆకాశవాణిలో తెలుగులో వార్తలు చదివేరుగా అద్భుతమైన గుర్తింపు పొందారు మన కొంగరి జగ్గయ్య గారు. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు బావా బావమనేది చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం అల్పించిన పాట.

అప్పటి రోజుల్లో తొలితరం తెలుగు వార్తల చదువరిగా జగ్గయ్య గారు సుపరిచితులు. మన శ్రోతలందరికీ తెలిసిన విషయమే. మీది ప్రత్యేకమైన శైలి. వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అని వినపడగానే తెలుగు ప్రజలు తమ పనులన్నీ పక్కన పెట్టేసి రేడియో చుట్టూ చేరేవారని చెబుతుంటారు. ఈ 90 వసంతాల సందర్భంగా సినీ ప్రముఖులు రేడియోతో అనుబంధం ప్రస్తావన ఉన్నటువంటి వారిలో గొల్లపూడి మారుతిరావు గారు ఒకరు. వీరు ఆకాశవాణిలోనే కార్యక్రమ నిర్వహణ అధికారిగా పనిచేస్తూనే నాటకాలు రాశారు. సినిమాల్లో రాకముందు చిన్న వయసులోనే ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదించారు మన గొల్లపూడి మారుతిరావు గారు. మొదటిగా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు నిర్వహించారు. రేడియో కోసం అనేక నాటకాలు, ప్రసంగాలు, సాహిత్య కార్యక్రమాలు రచించారు. ఇంట్లో రామయ్య, విదుల కృష్ణయ్య విడుదలయ్యే విజయం సాధించే వరకు కూడా ఆకాశవాణిలోనే ఉద్యోగం చేస్తూనే ఉన్నారు మన గొల్లపూడి మారుతిరావు గారు. తమ్ముడు చిత్రానికి రమణ గోగుల సునీతాలు విసిరినటువంటి పాట విందాం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: పెరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: తొంభై సంవత్సరాల సంబరం జరుపుకుంటుంది ఆకాశవాణి. ఈ 90 సంవత్సరాల కాలంలో సినీ ప్రముఖులు ఎందరో ఆకాశవాణిలో మమేకమైపోయారు. వారిలో శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు కూడా ఆకాశవాణిలో వార్తా విభాగంలో పనిచేశారట. వీరు రాసిన పాటలు తెలుగు సినిమా చరిత్రనే మార్చేశాయి. మన మాస్టర్ గారు, ఘంటసాల మాస్టర్ వెంకటేశ్వరరావు గారు ప్రముఖ సినీ నేపథ్య గాయకులు. సినిమాల్లోకి రాకముందు రేడియో నాటక రంగ పరిచయాలలోనే మద్రాసులో తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారట. మద్రాసు కేంద్రంలోని ఘంటసాల గారు శాస్త్రీయ సంగీతం, లలిత గీతాలు ఆలపించారు. ఆ రోజుల్లో ఘంటసాల గారు రేడియోలో పాడిన పాటలు, సంగీత కచేరీలు వీరి గాత్రానికి విశేషమైనటువంటి ప్రజాదరణ తీసుకొచ్చిందండి. ఆకాశవాణి ద్వారా ఘంటసాల గారి గొంతు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి కూడా చేరిపోయింది. మరి ఘంటసాల గారి గానామృతాన్ని ఒక్కసారి విందామా?

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: భారతీయ సినీ గానకోకిల మెలోడీ క్వీన్ పి సుశీల గారి ప్రస్థానంలో ఆకాశవాణి పాత్ర చాలా కీలకమైంది. విజయనగరంలో జన్మించిన సుశీల గారు చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తితో రేడియోలో పాటలు వింటూ పెరిగారు. '50s ఆకాశవాణి మద్రాసు కేంద్రం ద్వారా ఆమె గళం శ్రోతలకు పరిచయమైంది. సినిమా పాటల కంటే ముందు సుశీల గారు ఆకాశవాణిలో పాడిన లలిత గీతాలు చాలా ప్రసిద్ధి చెందాయి. సుశీల గారి మధురమైన స్వరం రేడియో శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. అప్పట్లో ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రత్యక్ష సంగీత కచేరీలలో పాల్గొని తన అద్భుతమైన గానంతో తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సుశీల గారు. రేడియోలో సుశీల గారి గాత్రం విన్న సంగీత దర్శకులు నిర్మాతలు సినిమాల్లోకి తీసుకువచ్చారు. రేడియోలో ఆమె ప్రతిభ సినీ కేంద్రపు పునాది వేసింది. సుశీల గారు గాన సరస్వతిగా శ్రోతల హృదయాల్లో నిలబడడంలో ఆకాశవాణి పాత్ర చిరస్మరణీయమని చెప్పవచ్చు. మరి సుశీలమ్మ గారి గానం చేసిన మధురమైన పాట మేఘ సందేశం చిత్రం నుంచి విందాం.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 11:52 దాటి 30 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్వరాజీ చిన్నబాబు. బాంబే వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి చరిత్రలో సినీ ప్రముఖుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సావిత్రి గారు ఆకాశవాణిలో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది వీరికి. నటిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రేడియో కార్యక్రమాలలో పాల్గొనేవారు మన మహానటి సావిత్రి గారు. సావిత్రి గారు సమర్పించినటువంటి ప్రత్యేక జనరంజనీ కార్యక్రమం మరి ఆకాశవాణి అప్పటి రోజుల్లో ప్రసారమైంది. అది కూడా 1979 ఉగాది రోజున ప్రత్యేక జనరంజనీ ప్రసారం చేశారు వివిధ భారతిలో. ఆకాశవాణి హైదరాబాద్, ఆకాశవాణి విజయవాడ కేంద్రాలు రెండు కూడా వివిధ భారతిలో ప్రసారమైనటువంటి ఆ కార్యక్రమాన్ని ఎందరో తెలుగు శ్రోతలందరూ విని పరవశించిపోయారు. సావిత్రి గారు రేడియోలో మాట్లాడిన తీరు, గొంతులోని భావోద్వేగం శ్రోతలను ఆకట్టుకున్నది. నటిగానే కాకుండా తన గొంతు ద్వారా రేడియో శ్రోతలను చాలా అద్భుతంగా అలరించారు మన సావిత్రి గారు. వారు చక్కటి జ్ఞాపకాలు మనం ఈ రోజున పంచుకుంటున్నాం. నారీ నారీ నడుమ మురారి చిత్రానికి హరిచరణ్ అల్పించినటువంటి పాట విందామా?

కూడా మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించినటువంటి సంగీత పోటీలలో చక్కటి మొదటి బహుమతిని సంపాదించారు మన ఈ మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచే. చాలా అద్భుతం కదా. ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నో చెప్పాలంటే ఒక గంట సరిపోదండి. సినీ ప్రముఖులు ఎక్కువ మంది మొదట వనమాలు దిద్దుకుంది మన ఆకాశవాణిలోనే. ఇది ఈనాటి సినిమా కబుర్లు. మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మన రేడియో ఆకాశవాణి సినీ ప్రముఖుల యొక్క ప్రస్థానం విని ఆనందించారని అనుకుంటున్నాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఒకే క్షిపణితో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ MIRV టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ అగ్నిక్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తమిళిగ వెట్రికళిగం పార్టీ అధ్యక్షులు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్టంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13న విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ అంటే గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు గుర్తొస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పెట్టుబడిదారులు భరోసా నింపేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్ 2026 ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ చైర్మన్ జేఎన్టీయుకే ఉపకులపతి సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రోపోస్పియర్లో వీస్తున్న గాలులు, విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నిన్న కర్నూలు జిల్లాలో తోవిలో 41.6, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 40.5, నంద్యాల జిల్లా సంజామలలో 40.4, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం కడపలో 40.3, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఆగస్టుకు సంబంధించిన ఆర్జిత సేవా కోటాను ఈ నెల 18 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ.

స్వరసంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

స్టూడియోలో సమయం చూస్తే 12 గంటల 9 నిమిషాలు దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 MHz. మీకు తెలుసా కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం కదా, మీకు తెలిసిన కార్యక్రమంలో కూడా మన ఆసక్తికరమైన అంశాలు మన రేడియో కేంద్రంలో జరిగినటువంటివి గురించి మాట్లాడుకుందాము. అయితే సినీ ప్రముఖులు ఎందరో మహానుభావులు ఉన్నారు కదా, వీరిలో కళాకారులు తమ వాణిని వినిపించారు. మహాకవి శ్రీశ్రీ వారి గురించి కూడా చెప్పాను కదా, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పెంగళి లక్ష్మీకాంతం, పువ్వాడ శేషగిరిరావు, ఎస్వి భుజంగరాయ శర్మ, ఆరుద్ర ఇంద్రగంటి అనుమతి శాస్త్రి, నండూరి రామమోహన్ రావు గారు వంటి సాహితీకారులు, శ్రీమతి భానుమతి, శ్రీమతి ఎస్ వరలక్ష్మి, చిత్తూరు నాగయ్య గారు, ఏలపాట రఘురామయ్య గారు, పేసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి వంటి కళాకారులు తమ కార్యక్రమాలతో శ్రోతలను అలరింపజేసిన విషయం మరి అప్పటి శ్రోతలకు తెలుసు కదా. వీరందరూ ఇక్కడ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ చేశారా, భలే ఆశ్చర్యంగా ఉంది కదా, వింటుంటూనే మనసు పొలకించిపోతుంది. ఆసక్తికరమైన అంశాలు ఆకాశవాణి ప్రారంభమై 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 1948 డిసెంబర్ 1 ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతాలలో వార్తలు, వినోదం మరియు సంస్కృతి వ్యాప్తి చేయడంలో చారిత్రకమైనటువంటి పాత్ర పోషించింది ఆకాశవాణి.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోల సమయం చూస్తే 12:21 దాటి 38 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. మీకు తెలిసా కార్యక్రమం ఏంటన్నారు వీతివర్ ఆర్జే చిన్నబాబు. విజయవాడ కేంద్రం తొలి ప్రసారం ప్రారంభ గీతంతో పసిడి మెరుంగుల తళతళలు అనే గీతాన్ని సినీ నటి భానుమతి బాలాంత్రపు రజనీకాంతరావులు పాడారట. ఆ కాలంలో వార్తలు, నాటకాలు, సంగీత కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. రేడియో నాటికలు, భక్తి కార్యక్రమాలు, సినిమా పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకునేవి.

మీకు తెలిసే కార్యక్రమంలో 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మన ఆకాశవాణి కేంద్రం ఈ రోజున ఎస్ స్వర సంధ్య కార్యక్రమం సాయంత్రం పూట జరుపుకుంటుంది కదా. ఆకాశవాణి కేంద్రం కేవలం వార్తలకు పాటలకే పరిమితం కాలేదండి, తెలుగు సంస్కృతిని కళలను కాపాడేందుకు గాను ప్రసారాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సెల్యూట్ చిత్రం నుంచి పాట విందాం. బన్నీడేయల్ సాధన సరిగమ అనిపించినటువంటి సిరివినల గీతం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: శ్రుడుల సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో, ప్రకృతితో సన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ది చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాక ఆవిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
5: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ

0: மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
1: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డిఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహటిలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అస్సోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నాయబ్ సింగ్ సైనిల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజ్ వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
2: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
1: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్

బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాట్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భీమ్ సిసిచర్లియో మధుప్రి ఆలపించినటువంటి మన శివశంకర్ గారు ప్రస్తుత చిత్రం నుంచి పాటు వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 12:43 దాటి 57 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ

1.3 మెగాహెర్ట్స్ పై మీకు తెలుసు వింటున్నారు విద్యురాజు చిన్నబాబు. మీకు తెలుసా కార్యక్రమంలో మన రేడియో ఆకాశవాణి గురించి ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆకాశవాణి కేంద్రం కేవలం వార్తలు పాటలకే పరిమితం కాదని చెప్పాను కదా. తెలుగు సంస్కృతికి కళలకు కాపాడేందుకు గాను ప్రసారాలు కూడా ఉన్నాయి. మన ఆచారాలు సాంప్రదాయాలు చక్కటి విలువలతో కూడినటువంటి ప్రసారాలను కూడా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి. ఎంతో గొప్ప నైతిక విలువలు కలిగిన ఆకాశవాణికి సంస్కృతికి వారధి లాంటిది మన ఆల్ ఇండియా రేడియో. అంతేకాదు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వారధిగా అందజేసేదిగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను విధి విధానాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయటంలో ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోంది.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్వరాజ్ చిన్నబాబు. ఆకాశవాణి ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తయింది. 90 వసంతాల వేడుక కూడా జరుపుకుంటుంది కదా, ఆ సందర్భంగా ఆకాశవాణి గురించి ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. రేడియో కేవలం ఒక ఎలక్ట్రానిక్ పరికరం కాదని, అది ప్రజల జీవితంలో ఒక భాగమని మారిందని మనం చెప్పుకోవచ్చు కదా. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం ఈ 90 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాం. అలనాటి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉండేయో. అసలు అప్పటి రోజుల్లో ఈ ప్రసార మాధ్యమాలైనటువంటి బుల్లితెర వెండితెర లేని ఆ రోజుల్లోనే రేడియో ఒక సంచలనమైనటువంటి విజయాన్ని సాధించింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ సర్వే జనా సుఖనో భవంతు అనే నానుడి మన స్లోగన్ మన రేడియోదే కదా. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న శ్రోతలు లేకపోలేదు కదా. ఇది ఈనాటి మీకు తెలుసా కార్యక్రమం.
1: దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ ద ల్యాబ్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. తమిళనాడులో నిజమైన లౌకిక సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. యువత తనకు అండగా నిలిచిందని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్టంలో ఆయన పరిపాలన అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజల అభివృద్ది కోసం అన్ని రకాలుగా కేంద్రం రాష్ట ప్రభుత్వానికి సహకరిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడు సీఎం విజయ్ కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే విజయ్ కు మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి పారదర్శకమైన ప్రగతిశీలమైన పాలనను అందించి రాష్ట్రాన్ని మరింత ప్రగతి వైపునకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ తెలిపారు. త్రివిధ దళాధిపతిగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి నియమితులయ్యారు. తదుపరి నూతన నౌకా దళాధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరి నియామకాలను ఖరారు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృమూర్తులందరికీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11న అంటే రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రేపటి నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 15 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులో ఏర్పాటు చేస్తూ హైకోర్టు రిజిస్టార్ జనరల్ వైవీఎస్ బీజీ పార్దసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలోని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13న విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రుడుల సమయం చూస్తే 1:11 దాటి 43 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరా కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ అయిన డాక్టర్ శ్రేయ, డాక్టర్ రాజలక్ష్మి గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. నెల్లూరులో డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ శారద, లక్ష్మీ శారద దంపతులకు జన్మించారు సర్వేపల్లి సిస్టర్స్. వారి గురించి కొన్ని బుచ్చట్లు మాట్లాడుకుందాం. సిస్టర్స్, సర్వేపల్లి సిస్టర్స్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా డాక్టర్లే. అయినా సరే పిల్లలను డాక్టర్ కోర్సు చదివించారు. సూపర్ కదా. అప్పటిలో శ్రేయ జన్మించిన ఆ రోజుల్లోనే అమ్మగారికి సంగీతం అంటే చాలా ఇష్టమట. వారు వృత్తిలో ఉన్నను పిల్లల ఇద్దరికి కూడా సంగీతం కూడా నేర్పించారు. సర్వేపల్లి సిస్టర్ గారి అమ్మగారికి చిన్నతనంలో సంగీతం నేర్చుకోవాలని కోరిక ఉండేదట, కానీ వీలుపడలేదు. శ్రేయ జన్మించిన తర్వాత వెంట నేర్చుకోవడం ప్రారంభించారు. చిన్నపిల్లగా ఉన్నటువంటి శ్రేయ అమ్మగారిని అనుకరించి సంగీతం పట్ల ఆసక్తి శ్రేయకు ఉందని గమనించినటువంటి లక్ష్మీ శారద గారు శ్రేయకు కూడా వీణ నేర్పించడం ప్రారంభించారట. ఆ తర్వాత కొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. వీరు ఆలపించినటువంటి పాట అఖండ 2 నుంచి తాండవం విందామా?

ధీరా కార్యక్రమం వింటున్నారు. ధీరాలో సర్వేపల్లి సిస్టర్స్ గురించి, వారి ఆసక్తికరమైన అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వేణగా కాదండి, వేణ మాత్రమే కాదు, శ్రేయవాళ్ళ తాత గారు భజన్స్ పాడేవారట. సంగీత నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రేయ గారు తాతగారు పాడేటటువంటి భజన్స్ పై కూడా ఆసక్తి చూపించారు. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు తనని స్కూల్కు తీసుకెళ్లేవారట తాతగారు. అలా నడుచుకుంటూ వెళుతుంటే భజన్స్ లయ ఉంటుంది కదా, 1 2 3 1 2 3 అలా స్టెప్స్ వేస్తూ లయ నడకల్లోనే నేర్పించారట తాతగారు. 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శ్రేయ అప్పుడు చిన్న కాంపిటీషన్స్ అన్నమాట, అందులో భజన్స్ పాడి బహుమతి గెలుచుకున్నారట.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని కలెక్ట్ చేసి బయటకు పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీ అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ రోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీ చేస్తున్నాం.
0: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడి, మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొననున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కేవలం బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేస్ట్ టు వెల్త్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటీ జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సీబీఎస్ఈలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులు ఇందుకు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

0: రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను 74 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు పెంచామని వివరిస్తూ,
1: ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6,200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం, అలాగే అర్చకులకు పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
0: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్టలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న తిరుపతి ఐఐటీకి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొంటూ,
2: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th evening దే ఆర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై. ధీరా వింటున్నారు విత్వరాజ్ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మొదట విద్వాన్ శైలజ వాణిశ్రీ మరియు డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. సర్వేపల్లి సిస్టర్స్ ఉండేది నెల్లూరులో, కానీ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేది హైదరాబాద్ లో. అప్పటి రోజుల్లో మరి మ్యూజిక్ నేర్చుకోవాలి అంటే వేరేం చదువుకుంటున్న రోజులవి, ఎంత కష్టపడ్డారో తెలుసా అండి. శనివారం రాత్రి ఆ రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళి ట్రైన్కి, అక్కడ ఆదివారం అంతా కూడా సంగీతం నేర్చుకొని ఆదివారం నైట్ మరలా వచ్చి సోమవారం ఉదయాన్నే మరి అమ్మగారు నాన్నగారు డాక్టర్ అజయ్ కుమార్ గారు డాక్టర్ లక్ష్మీ శారద గారు హాస్పిటల్ క్లినిక్స్కి వెళ్ళి మరి వారి యొక్క వృత్తిని చేసుకోవాలి కదా. ఎంత కష్టపడుతూ తన పిల్లలకి సంగీతం నేర్పించారు కదా. రియలీ ఇప్పటి రోజుల్లో పిల్లల యొక్క అభిరుచులు అలవాట్లు తల్లిదండ్రులకు తెలియజేస్తే వారి పట్ల ఇంత శ్రద్ధ ఆసక్తులు ఉన్నవారు తక్కువగా ఉంటారేమో, కానీ తమ పిల్లలు అభివృద్ధిలోకి రావాలని వారిని డాక్టర్స్ చదివించారు. మరి ఆ సుబ్రహ్మణ్యం గారు వైజర్స్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మ్యూజిక్ కూడా నేర్పించారు. ఆకాశవాణి దూరదర్శన్లో ఏ గ్రేడ్ కళాకారులుగా గుర్తింపు పొందినటువంటి వీరు కర్ణాటక సంగీత కచేరీలు కూడా చేస్తున్నారు. మరి వీరు ఆలపించినటువంటి పాట అఖండ 2 చిత్రం నుంచి విందాం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: స్టూడియోలో సమయం చూస్తే 1:40 దాటి 57 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీరా వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ గురించి కొన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రస్తుతం సర్వేపల్లి సిస్టర్స్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ సుధా రఘునాథన్ గారి వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒక ఛానల్ పెట్టి అందులోని వారి యొక్క ఆల్పించినటువంటి ఆ ఆలాపన పాటలు, భజన్స్, ఏదైనా సరే రీల్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం. ఇలాంటి సందర్భంలో ఒక ట్విస్ట్ అండి, ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్ గారు ఆ రీల్స్ చూశారట. కానీ వారు ఎంత అద్భుతంగా పాడుతున్నారు, వారి మధులు ఏమనుకున్నారు, వెంటనే అఖండ 2లో పాడేటటువంటి అవకాశం కల్పించారు ఈ సిస్టర్స్కి. కానీ అంతే అద్భుతంగా ఆ అఖండ 2లో చాలా అద్భుతంగా ఆలపించినటువంటి పాటలు మన శ్రోతలందరూ ఇందాక ప్లే చేశాను, విన్నారు కదా. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు జమీన్ చిత్రం నుంచి విషయం ఆలపించినటువంటి పాట విందాము.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

టుడేలో సమయం చూస్తే 1 గంట 47 నిమిషాలు దాటి 27 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్వరాజి చిన్నబాబు. హీరా కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ గురించి కొన్ని బొచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా. మీరు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుండి 2025 సంవత్సరానికి గాను ఉత్తమ హెచ్సిఎల్ కాన్సర్ట్ అవార్డును లభించున్నాయి. అంటే అద్భుతంగా అందేసుకున్నారు. ఎన్నో అవార్డులు రివార్డులు ఇక భవిష్యత్తులో వీరికి రావాలని మనం మనసారా కోరుకుందాం. ఈరోజు మే 10, 2026 ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఆ సందర్భంగా మన స్వరసంధ్య కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనుంది. ఈ కచేరీలో కర్ణాటక సంగీత కచేరీ ఉంటుందండి. మరెవరో కదండోయ్, మన సర్వేపల్లి సిస్టర్స్ చే. మీరు తప్పకుండా హాజరయ్యి ఎంచక్కగా ఆనందిస్తారని ఆకాంక్షిస్తున్నాను. జీన్స్ చిత్రం నుంచి ఎస్పి పల్లవి ఉన్నికృష్ణన్ ఆల్పించిన పాట విందామా?

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

చెండాబై చిత్రం కసిపి బాలసుబ్రహ్మణ్యం పి శిశులు ఆలపించిన వేటూరు గీతం వినేశారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై. దొంగ మొగుడు చిత్రానికి కసిపి బాలసుబ్రహ్మణ్యం పి శిశులు ఆలపించిన పాట విందామా?

ఆదికేశవ చిత్రం నుంచి పాట వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 2:31 దాటి 20 సెకండ్లు. కాంగ్రెస్ అందరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాందరేళ్ళ చిన్నమ్మ అడిగే ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా తెలియచేయాలి. అంతకంటే ముందు అసలు ఏ ప్రశ్నలు అడుగుతాడు ఏమిటి అనేది నేను థీమ్ అంటే అదొక నేపథ్యం అనేది ఇస్తాను. మన ఫ్రెండ్స్ కొంతమంది అయితే వాట్సాప్ చేశారు, ఎవరెవరు వచ్చుద్దాం.

హాయ్ చిన్నబాబు, స్వాగతం సందరి సందరికి అంటూ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి పంపించారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? తర్వాత ఎవరు పంపించారు? అంకుశంబాబులో పాడేయండి అంటున్నారు. ప్లీజ్ ప్లే ద సాంగ్ అంటున్నారు. ఇప్పుడు కాదు కదండి. నెక్స్ట్ ఎవరు? అజ్ఞాత శ్రోత అప్పల రాజు గారు పెడిన జోగనందరావు కాడ నుంచి పంపించారు. హాయ్ చిన్నబాబు, వచ్చేసావా? వెల్కమ్ టు. నేను రేడియో వింటున్నాను, 11 గంటల నుంచినే వింటున్నాను. మా చిన్నబాబు వస్తే ఇక్కడ భోజనంతో పని లేదు. మీ పాటలకి నేను డ్యాన్స్ తోడు అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ సార్, వెల్కమ్ టు సందరి సందరి అంటూ పంపించారండి. హాయ్ అండి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రేడు గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచార్య, వరలక్ష్మి కృష్ణమ్మ, మాధు శ్రీవాణి, రాధిక, త్రిలోక్ నవీన్, తర్వాత నేహన్, శ్రీరామదాస్, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, సాయి, ఋత్విక్ పంపించారు. అందరికీ శుభమధ్యాహ్నం అంటూ పంపించారండి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే బాబు గారు, చిన్నబాబు గారు భోజనం చేశారా? వెల్కమ్ టు సందరి సందరి. ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి చేశారండి. మీరు చేశారా? ఇంకొంతమంది హాయ్ హ్యాపీ మదర్స్ డే అంటున్నారు. ఆల్ మదర్స్కి అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే అంటున్నారు. మధు కుమార్, లక్ష్మీదేవి, సాలికాలని వెంకటగిరి నుంచి పంపించారు. శుభమధ్యాహ్నం విజయవాడ ఎఫ్ఎం రేడియో, వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు. తర్వాత తిరుపతి బుచ్చి గారు తరలిపై నుంచి హనుమకొండ జిల్లా నుంచి పంపించారండి. నమస్తే సహస్రతులకు అంటున్నారు. వజ్రాళి వెంకటరెడ్డి గారు అడ్రుడ్డు పల్నాడు నుంచి పంపించారు. 90 ఇయర్స్ ఆకాశవాణి, ఎస్ నా అభినందనలు అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చిన్నబాబు గారు స్వాగతం, చాలా రోజులైంది మీతో పలకరించి అంటున్నారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. నాకు అందినటువంటి సమాచారాలన్నీ ఇవేనండి. తొంభై వసంతాల పండుగ మనం వేడుకను జరుపుకుంటున్నాం. సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర సంధ్యా కార్యక్రమానికి అందరూ విచ్చేవని ఆహ్వానం కూడా పలుకుతున్నాం కదా. మరి ఈ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా ఆకాశవాణికి సంబంధించిన ప్రశ్నలే నేను అడుగుతాను. సరదా ప్రశ్నలు అవన్నీ తర్వాత ఈసారి వచ్చినప్పుడైతే అడుగుతాను. ఆకాశవాణికి ఆకాశవాణి అని పేరు పెట్టినటువంటి ప్రముఖ కవి ఎవరు? ఆకాశవాణికి ఆకాశవాణి అని పేరు పెట్టిన ప్రముఖ కవి ఎవరు? అర్థమైందా? మీకు ఆన్సర్ తెలిస్తే 0662481414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 90.3 MHz పై.

తండ్రి వింటున్నారు విధుర ఆర్జే చిరబాబు. మరి ఆకాశవాణి అనే పేరును ప్రముఖ కవి పెట్టారండి ఆకాశవాణికి. ఈ ఆకాశవాణి అనే పేరును ఎవరు పెట్టారు అని అడిగాను. మన ఫ్రెండ్స్ పంపించారండి సమాధానాలు, చూద్దాం ఎవరెవరు పంపించారు. ఓ, అప్పలరాజు గారు పెడన జోగనందరావు గారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవటి మండలం కడప జిల్లా నుంచి సూపర్ రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి మాధవరం ఏకొండూరు నుంచి పంపించారు. మాధవరం ఏ అట? ఓకే, మీరు పంపించింది కొంచెం ఆలోచించాలండి, నేను చెప్తాను. రాజు నుండి చైన గారు పంపించారు, చెప్తానండి. నమస్తే, శుభ మధ్యాహ్నం. కేదరి వీరేశ్వర రాజుల మండలం నుంచి పంపించారండి. ఆన్సర్ ఏదండి? శర్వణి గారు ఇబ్రహీంపట్నం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మహమ్మద్ చరిత్ర శ్రీనివారి చరిత్ర ముంబై నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఎంవి గోపాలస్వామి గారు, ఎస్. వై వెంకటరెడ్డి గారు పంపించారు లక్కవాడ నుంచి, ఎస్. ఎంవి గోపాలస్వామి అంటూ ఎంవి గోపాలస్వామి పేరు పెట్టారని పేరు చెప్తున్నారా? నేను అంతర్జనాన్ని వెతికింది, వేరే పేరు దొరికిందండి. ఒకవేళ నేను చూస్తాను. జీ రెడ్డి ఎన్జీ వోకాల నుంచి పంపించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటున్నారు, కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారండి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, నేను అనుకున్న ఆన్సర్ మీరు కూడా పెట్టారు. గోపాలస్వామి అని పెట్టారండి సమాధానం. శ్రీధర్ రావు, శశిధర్ రావు గారు నేను చెప్తానండి. తర్వాత ఎవరో చూద్దాం. ఎస్, మీ వాయిస్ వచ్చిన నైస్ ఆర్జే గారు అంటున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారండి. అసలు పేరు, పూర్తి పేరు ఏమిటి? నా పేరా? నా పేరు చిరుబాబు అండి, చెప్పాను కదా. లక్ష్మీనారాయణ నల్గొండ జిల్లా నుంచి చిత్రాల గ్రామం నుంచి పంపించారు. లక్ష్మీనారాయణ చిత్రకొండ నుంచి దంపతి వెంకటేశ్వరి గారు ఆన్సర్ లక్ష్మీనారాయణ అంటున్నారా? కాదండి, నేను చెప్తాను. కేదరి విరోచనాలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. వేదంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు. ఆకాశవాణికి ఆకాశవాణిని పేరు పెట్టింది నోబెల్ గ్రహీత. వావ్, రైట్ ఆన్సర్. చిరుబాబు గారికి సందర్శనకి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు పంపించారు, రైట్ ఆన్సర్. కర్ణాటక నుంచి అనమాట. ఆన్సర్ చాలామంది అయితే ఎక్కువగానే పంపించారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్సర్ ఏంటంటే ఆకాశవాణికి ఆకాశవాణిని పేరు పెట్టింది ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్, రైట్ ఆన్సర్. బాబు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. సరదా సరదా సగే సందరే సందరి కార్యక్రమంలో పాల్గొనండి. 0826241414 నెంబర్కి వాట్సాప్ చేయండి. మరికొంతమంది పంపించారండి, ఎవరెవరు చూద్దాం. పుట్టపాక నుండి మిరియాల తిరుమలమ్మ ఆండాలు అక్షయ పంపించారు, రైట్ ఆన్సర్. ఇక ఎవరు పంపకండి, రివీల్ చేస్తాను. దమ్మచి వెంకటేశ్వర వరలక్ష్మీ కృష్ణమ్మ పంపారు ఇప్పుడు, రైట్ ఆన్సర్. చిరుబాబు గారు మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఉంటే మహమ్మద్ జరిగిన స్నేహమాని జరిగింది, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ గణేష్ వేదపతి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. చిలుకు నారాయణ అనసే జానకి రాజు, రైట్ ఆన్సర్. ఇదన్నమాట సంగతి, ఎందుకంటే నేను ఆల్రెడీ రివీల్ చేస్తాను, మీరు ఇక పంపకండు. వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం అంటూ అంతకుముందు ప్రసారాల్లో ఫస్ట్ చెప్పేవారు కదా, వివిధ భారతి ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ తెలుసు కదా, తెలిస్తే 0826241414 నెంబర్కి వాట్సాప్ చేయండి. వివిధ భారతి ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: స్టూడియో సమయం చూస్తే 2:46 దాటి 46 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై సందరి వింటున్నారు విత్వరాజ్ చిన్నబాబు. వివిధ భారతి ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి మరి ఆ దానికి సమాధానంగా పంపించారండి మన ఫ్రెండ్స్ కొంతమంది. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర నుంచి సూపర్ రైట్ ఆన్సర్ విశ్లేషణ కూడా ఇచ్చారండి. తెలుగు ప్రసారాలు ఎప్పుడయ్యాయి ప్రసారమయ్యాయి మరి వివిధ భారతి ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి డీటెయిల్డ్గా పంపించారు, కంగ్రాచులేషన్స్. తర్వాత తెలుగు నారాయణ అనసూయ ఏమైనా జనగపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ అని ప్రీవియస్ క్వశ్చన్ కూడా పంపించారు. కాదరి వీరేశ రాజులమండ్రి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఇంకా టైప్ చేస్తున్నారు. ఓకే, అది తెలుగు ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం పెట్టారండి. అసలు వివిధ భారతి ప్రసారాలు, వివిధ భారతి ముంబై నుంచి ప్రసారాలు వచ్చాయి కదా. సఖీ సహేలి హలో జనరంజని ఆప్కా ప్రియ రేడియో ఛానల్ వివిధ భారతి విన్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నారు పాలంపాలెం యాలగడ్డ నందర జిల్లా నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, మై డియర్ కామెడీ ఫ్యామిలీ కింగ్ సార్, హౌ ఆర్ యూ సార్, భోజనం చేశారా, వెల్కమ్ టు సందరి సందరి షో టైంకి అంటున్నారు. ఆన్సర్ టైప్ చేస్తున్నారు, ఇంకా రాలేదు నాకు. రాజు నుండి జయన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. చిన్నబాబు గారు మీ మ్యూజిక్ మారలేదు, నీ గొంతు కూడా మారలేదా, గొంతు మారుతున్నట్లు కనిపిస్తుందా, సరి చేసుకున్నారు, మంచిగానే వస్తుంది. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దంపతి వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ పంపారు. కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ పంపించారండి జానకి రామ్, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇయర్ కొంచెం అది స్టార్టింగ్ అండి, రేడియో ప్రారంభమైన సంవత్సరం పెట్టారు మీరు, అది కాదు వివిధ భారతి. తర్వాత ఎవరు పంపించారు, అజ్ఞాత శ్రోత కాదు కాదు, ఎవరు, హాయ్ చిన్నబాబు గారు మీ వాయిస్ ఉచ్చారణ నైస్ అంటూ మెసేజ్ చేశారు కదా జవాబు 1988 అట, కాదండి నల్లపాడు నుంచి పంపించారు నిహాస్ గారు. నేను చెప్తాను కంగారు పడక నరసింహారెడ్డి మాధవరం నుంచి పంపించారు. ఓ సూపర్ రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. వివి రెడ్డి గారు రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు నెల్లూరు నుంచి పంపించారండి ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అంటూ పంపించారండి. ఎవరు, అక్షయ జీరెడ్డిన ఎన్జీఓ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. టైప్ చేస్తున్నారు శ్రోత ఎవరో కానీ. సెకండ్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమనపాడు నుంచి రైట్ ఆన్సర్. చిరుకు నారాయణ అనసూయ రాజు జానకంపేట నుంచి పంపించారు. జానకి రాజు ఎస్ జానకంపేట నుంచి పంపించారు కదా. చిరుకు నారాయణ అనసూయ యమున జానకపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మరో చంద్రశేఖర్ షైకాపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కర్నూలు నుంచి పంపించారు బాలాజీ గారు రైట్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మ గురించి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నల్గొండ జిల్లా నుంచి తెలుగు గ్రామం నుంచి దంపతి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. శ్రీధర్ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఆధోని నుంచి పంపించారు. తర్వాత ఎవరు హైదరాబాద్ గణేష్ వేదవతి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ ఆండాళ్ళు అక్షయ రైట్ ఆన్సర్. మొదటి జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్, రెండో జవాబు అంటూ పంపించారండి. జరుపుతి పిచ్చయ్య గారు తరలపల్లి నుంచి రైట్ ఆన్సర్సే పంపించారు మీరు కూడా. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మ గురించి రెండో మెసేజ్. మహమ్మద్ చిరుతిరి శ్రీబాబు చిరుతిరి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. పాలెం పోలయ్య ఆలగడ్డ నందల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఎప్పుడైనా జోగనందన కలిసి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారండి. సూపర్ ఉప్పందిందా లేకపోతే మీరే చెప్పారా. వివిధ భారతి ప్రసారాలు 1957 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఇక 1971 సంవత్సరంలో వివిధ భారతి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. వివిధ భారతి అయితే 1957లో ప్రారంభమైంది. వివిధ భారతి తెలుగు ప్రసారాలేమో 1971 ప్రారంభమయ్యాయి. మరి ఆకాశవాణిలో వార్తల విభాగం ఎప్పుడు ప్రారంభమైంది? అర్థమైందా? 1957లోనేమో వివిధ భారతి ప్రసారాలు ప్రారంభమయ్యాయి, 1971లోనేమో వివిధ భారతి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మరి ఆకాశవాణిలో వార్తల విభాగం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ తెలిసిపోయిందా? ఏమాత్రం ఆలోచన చేయకుండా 0662421414 నంబర్కు వాట్సాప్ చేయండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ. అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో

హైదరాబాద్కు చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధాని పర్యటన సందర్భంగా విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృమూర్తులందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రతి మనిషి జీవితం తల్లి ప్రేమతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళిగ వెట్టికళగం పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం విజయ్ సచివాలయానికి వెళ్లి 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలను మరిన్ని తీసుకువస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు యువసంఘం 6 పేరిట ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఐఐటీలో ఈరోజు ఆయన ఆకాశవాణితో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను రాష్ట ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు లబ్ధిదారులకు అందజేశారు. ప్రపంచ వాణిజ్యంలో విస్తృత అవకాశాలకు భారత్ వేదికగా ఉందని అమెరికాకు చెందిన సంస్థ వాల్మార్ట్ ఇంక్ ప్రెసిడెంట్ జాన్ ఫర్నర్ తెలిపారు. భారత్ నుంచి తాము ఇప్పటి వరకు $40 మిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నామని పేర్కొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఆంధ్రదేశ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పంతొమ్మిది వందల 1957 వివిధ భారతి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1971 వివిధ భారతి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మరి వార్తల విభాగం ఆకాశవాణిలో వార్తల విభాగం ఎప్పుడు ప్రారంభమైంది నా ప్రశ్న. పెడన జోగానందరావు గారిని చప్పల రాజు గారు నాకు ఉప్పు అందింది అంటున్నారు, నిజాయితీగా ఒప్పుకున్నారు. ఓకే, మరి వార్తల విభాగం ఎప్పుడు స్టార్ట్ అయింది ఆన్సర్ చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పెట్టారు, ఇయర్ తప్పుగా రాసినట్లున్నారండి. అనంతపురం నుంచి అరాధ గారు పంపించారు. ఓకే, ఢిల్లీలో ప్రారంభమైనటువంటి సంవత్సరం పంపించారు, అక్కడే కదా ఫస్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సిహెచ్ వేణు జయంపు ఆన్సర్ అంటూ పంపించారు 1930. కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి జవాబు అంటూ పంపించారు. వావ్, రైట్ ఆన్సర్ నాకు ఇక్కడ దొరికిందండి, రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న 1953 అంటున్నారండి. నెక్స్ట్ తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. నల్గొండ జిల్లా చిత్రేల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, దమ్మోజు వరలక్ష్మి, కృష్ణమ్మ వీరంతా పంపించారు. ఆన్సర్ కొంచెం నేను చెప్తాను, నేను అనుకున్న సమాధానం అయితే రాలేదు. ఇంకే ఎవరెవరు పంపించారు చూద్దాం, ఆన్సర్స్ అయితే ఉన్నాయి. హాయ్, నమస్తే చిన్నబాబు గారు, ఆకాశవాణిలో వార్తల విభాగం ప్రారంభమై సంవత్సరం అంటూ సత్యభార్గవి తాడేపత్రి అనంతపురం జిల్లా నుంచి పంపించారు. హాయ్, నమస్తే చిన్నబాబు గారు, సందరికి స్వాగతం అంటూ పలికారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ 1957 అని మేము అనుకుంటున్నాము. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుండి బిజిలి వెంకటేష్, శ్యామల ఓ కాదండి, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా

కాదు నేను చెప్తాను, ఆగస్టు నెలలో ప్రారంభమైంది వార్తల విభాగం అనుకుంటున్నాను సార్ అంటున్నారు. ఇయర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వేదంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మధ్యలో చిన్న బ్రేక్ వచ్చేసింది కదా, కవిత వెంకటేశ్వర రెడ్డి భీమబాబు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎస్ శ్రీధర్ రావు పంపించారండి ఈస్ట్ ఆదూరు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జరిదని శ్రీనివాను జరిదని పంపించారు రైట్ ఆన్సర్. కాదు కాదు కాదు 1957 అంటున్నారు వీరు. ఓహోహో కాదు కాదు, నేను చెప్తాను ఆగండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సరే పంపించారు. తదుపరి ఎవరు పంపించారు ఎవరండి ఎవరు, యడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత 1957 అంటున్నారండి మిరియాల తిరుమలయ్య ఆండాలు. కాదు నేను చెప్తాను. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు అంటున్నారు లతా ఫ్రమ్ ఉయ్యూరు. 1955 అంటున్నారు, నేను చెప్తానండి ఆన్సర్. ఎల్లా సుబ్బారావు గారు 53 అంటున్నారు, నేను చెప్తానండి. 1953 అంటున్నారు మరొకరు, ఎవరు, జరుపతుల బుచ్చయ్య గారు. కాదు, ఆకాశంలో వార్తల విభాగం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 57 పాలెం పోలయ్య ఆలగడ్డ నందలదిర నుంచి. కాదండి నేను చెప్తాను. తర్వాత ఎవరు, మై నేమ్ ఈజ్ సుభాషిణి ఫ్రమ్ కర్నూల్. 1971 కాదు, ఆయ చిన్నబాబు గారు పెడనా నుండి నరసన్న శివగంగ గారు 1930 అంటున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు 36 అంటూ. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, సందరి సందరికి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్స్ సీఎంను నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ పంపించారు 1936 అంటున్నారు. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట నుంచి పంపించారు 36 జనవరి 1936 అంటున్నారు కేదర్ విరోషి గారు. పెడన జోగానందరావు కానీ చప్పలరాజు గారు సూపర్, ఇది కూడా రైట్ ఆన్సర్. ఇందులో ఏమీ ఉప్పు అందలేదు కదా. కేదర్ విరోషి రాజు నుంచి 36 అంటున్నారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నందలిదల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడన 36 అంటున్నారు, 36 అంటూ పంపించారు కనకలూరు రామకృష్ణరావు గారు, రామకృష్ణారెడ్డి గారు. ఓకే 36 కాదండి. నల్గొండ జిల్లా నుంచి పంపించారు చిలకమర్రి ఉపేంద్రచారి గారు. ఆన్సర్ ఏదండి. తర్వాత ఎవరు, రామ్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమల ఆండాళ్ళు పంపించారు రైట్ ఆన్సర్. ఇప్పుడు కొంచెం కరెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత ఎవరు ఎవరు ఎవరు, నువ్వు మాట్లాడేటప్పుడు ఫ్రీగా మాట్లాడు లేదా, రాంబాబు ప్రముఖండ ఏదో పికర్గా. తర్వాత ఎవరు మాట్లాడితే నిజం చెప్తున్నా చాలా అర్థం కాలేదండి. మీరేదో పంపించారు, నేను మాట్లాడేటప్పుడు ఫ్రీగా మాట్లాడలేదా, సరే ఫ్రీగానే మాట్లాడుతున్నానండి. పెడ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవానీ జవాబు 36 అంటున్నారు. ఊరు పేరు కల్వకుర్తి నాగార్, నాగార్ కర్నూలు జిల్లా. ఓకే, పేరు రిత్విక్ శ్రీ వైష్ణవ్, పేరు నేదునూరి కళ్యాణచారి గారు, కళ్యాణచారి గారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. రైట్ ఆన్సర్ చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే మహమ్మద్ జరిదని స్నేహభాను జరిదని రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ చిన్మయ్య గారు పంపించారు 1940 అంటున్నారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు 1939-40 అంటున్నారు. మహమ్మద్ జరిదని స్నేహభాను జరిదని మళ్ళీ పంపించారు 36 పంపించారు. రైట్ ఆన్సర్ చిత్రాల గ్రామం చంద్రపేట మండలం నుంచి దంబోజు వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సరే పంపించారు. టీవీ సుబ్బారావు గారు కరెక్ట్ చేసుకున్నారనుకుంటా 38 పంపించారు. ఇప్పుడు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నరసన్న సేవకంగ, ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే చిన్నబాబు గారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుంచి బిజిలీ వెంకటేశ్వర శ్యామల. ఓ 36 కాదండి, నేను చెప్తాను ఆన్సర్స్. 1957 వివిధ భారతి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1971 వివిధ భారతి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1937 ఆకాశవాణిలో వార్తల విభాగం ప్రారంభమైంది. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ఇంకొక సమాచారం అందిందండి, ఎవరెవరు రెండు ఇద్దరు పంపించారు ఎవరెవరు చూద్దాం. రైట్ ఆన్సర్ 45 కాదు కాదండి 36 పంపించారు. రాజేష్ అంబికా పరమస్వామి రైట్, 37 అండి రైట్ ఆన్సర్ వచ్చేసి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. పాట వినిపిస్తాను.
ఆ పాట పాడిన సింగర్స్ ఎవరు మీరు గెస్ చేయాలి. అంటే సింగర్స్ మేబీ తెలిసిపోతూనే ఉంటుంది, ఎవరెవరో తెలి ఒక్కరు చెప్పినా రైట్ ఆన్సర్ అంటాను. ఇద్దరున్నారు, ఎవరెవరో చాలా జాగ్రత్తగా విని నాకు ఆన్సర్ పంపించండి. 0662481 నెంబర్కు పాట వినిపిస్తున్నాను, వినండి.

ఒక్క నిమిషం పాటే పాడినటువంటి ఆ సింగర్స్ ఎవరు? అసలు సినిమా పేరు, సింగర్స్ ఏమిటి, ఎవరూ పంపించలేదు. మరొకసారి వినిపిద్దామా? వద్దులే, ఎందుకంటే కొద్దిగా ఉన్నాయి మెసేజ్లు, చూద్దాం ఎవరెవరు పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగనగర్ నుంచి పంపించారండి. ఆన్సర్ ఏం లేదు, ఆలోచిస్తున్నారు. కేదరి వీరేశ రాజులపడ నుంచి పంపించారు, ఏమీ లేదు. కనకారావు పెడ నుంచి పంపించారు. పవన్ కళ్యాణ్ అట, అబ్బో కాస్త దగ్గరగానే ఉందిలే వాయిస్. జిక్కీ గారు అంటున్నారు శాంతినగర్ నుంచి, ఒకే ఒకడు. వావ్, జిక్కీ గారు ఎంత అద్భుతంగా నవ్వారు. ఒకే ఒకడు గారు కాదండి, నేను చెప్తాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకంబట్ట నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి, దంబోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు కాదండి. టీవీ సుబ్బారావు గారు పంపించారు, శ్రీదేవి గారు. బాలు ఓట కాదు, బాలు కాదు. పాట అసలు సినిమా పేరు ఏంటి? రామసక్రోడు చిత్రం నుంచి పాడారు కోటి మంజు. అద్భుతంగా నవ్వింది కదా కోటి మంజు. ఇంకొక ఆన్సర్ ఉంది, ఎవరో చూద్దాం. ఎవరు? ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. ఓ సింగర్స్ అంటూ కార్తీక్ అట కాదు. నమస్కారం వచ్చారు బాబు, నేను ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేశాను. శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, సియో, నాగార్, పాండు, అశోక్, శ్యామల వీరంతా పంపించారు. నమస్కారం అంటున్నారు రంగారెడ్డి జిల్లా నుంచి.

శేఖలవి నగర్ నుంచి. ఏదండి ఆన్సర్? అప్పలరాజు గారు శివగంగా కోటి అంటూ, నరసన్న శివగంగా కోటి అంటూ ఇప్పుడు పంపారా? నేను చెప్పేశాను కదా.

మరో ప్రశ్న రేడియోకు సంబంధించింది. ఆకాశవాణి మరి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణికి సంబంధించినటువంటి ప్రశ్నలనే అడుగుతున్నాను. మధ్య మధ్యలో ఇవ్వలాంటి ప్రశ్నలు కూడా అడుగుతాను. దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ ఏది? దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ ఏది? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవండి వివిధ భారతి FM 101.3 సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ RJ చిన్నబాబు.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్. నా ప్రశ్నకు సమాధానం మావు ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కోర నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన నుండి నరసన్న శివగంగ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కేదిరి వీరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు గారి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. భారతదేశం అట, దేశమే భారతదేశం. ఆ భారతదేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ ఏది అని అడిగాను. తర్వాత ఎవరు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అబ్బో సూపర్ డీటెయిల్డ్గా పాలంపాలి ఆలగడ్డ నందలి నుంచి పంపించారు డీటెయిల్డ్గా, ఎక్కడెక్కడ ఎన్ని కేంద్రాలు అవన్నీ సూపర్. తర్వాత టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు. అబ్బో నెక్స్ట్ మనదేనండి, ఫస్ట్ ఆన్సర్ రైట్ అండి. జీరెడ్డిన్న ఎన్జీఓ కాలనీ సమాధానం రైట్. పుట్టపక్కల నుండి పులిపాటి మిరియాల తిరుమలయ్య అన్నాడు అక్షయ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. పరమస్వాయి వరుణ్ ఆదాం సోలాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఆకా బస్ భవన్ న్యూఢిల్లీ అతిపెద్ద. ఓ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. ఆయిచిన బాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మిదిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్తో వచ్చారు మీరు. తర్వాత చిట్టెల రామకృష్ణ సిరిదేవి తేజస్విని గారు పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. జరుపతులు బుచ్చి గారు తరాలపల్లి రైట్ ఆన్సర్. రామిరెడ్డి పాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇద్దరు స్నేహభాని చెల్లిద్దరు పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరాజు గారు రైట్ ఆన్సర్. వినుకొండ నుండి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏంటంటే దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ ఆకాశవాణి అదనమాట. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ ప్రెసిడెంట్ మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మై ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు హైదరాబాద్ విజయవాడ. మీ పేరండి సుబ్రహ్మణ్యమ్మా. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ఒక ప్రశ్న, గెట్ రెడీ. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారం చేసిన నాటకాలలో హీరోగా నటించారు. తన గొంతు గాత్రదానం హీరోకే అందించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారమైన నాటకాలన్నింటిలో చాలా వరకు కూడా వారు వాయిస్ హీరోగానే అందించారు. తర్వాత కాలంలో సినిమాలలో పెద్ద ఆస్తి నటులయ్యారండి. అర్థమైందా? ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటకాలలో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి సినిమాలలో వెండి తెరపై తర్వాత కాలంలో పెద్ద హాస్యనటులు అయ్యారు. వారెవరో మీకు తెలిస్తే 0666244 నంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న అర్థమైంది కదా? ఆకాశవాణి ప్రసారం చేసినటువంటి విజయవాడ కేంద్రంలో ప్రసారం చేసినటువంటి నాటకాలలో హీరోగా నటించారు. ఐ మీన్ హీరోకి గొంతునిచ్చారు, గాత్రదానం చేశారు. తర్వాత వెండి తెరపై తర్వాత కాలంలో పెద్ద హాస్యనటులు అయ్యారు. వారెవరో తెలిసిపోయిందా? 0666244 నంబర్కు వాట్సాప్ చేయండి.

0: సౌందర్య సందర్యలో చిరబాబు ఒక ప్రశ్న అడిగాడు.
1: ఆ ప్రశ్నకు సమాధానం చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారం చేసిన నాటకాలలో హీరోగా గాత్రదానం చేసినటువంటి ఒక వ్యక్తి తర్వాతి కాలంలో సినిమాలలో పెద్ద హాస్య నటులు అయ్యారు. ఆన్సర్ తెలిసిపోతే వెంటనే వాట్సాప్ చేయమన్నాను. 0866244114 నెంబర్కు ఎవరెవరు పంపించారో చూద్దాం. అప్పలరాజు గారు పెడల జోగనందనం కాల. ఓ, మీరు పంపిన సమాధానం రైట్. నెక్స్ట్ తర్వాత ఎవరు పంపించారు? కేదరి విరేష్ రాజలమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడ నుంచి రైట్ ఆన్సర్. ఏమిటి, అందరికి తెలుసా కరెక్ట్ జవాబు? పంపించాము, మా పేర్లు చదవలేదు అంటున్నారు. మహమ్మద్ జైదర్ సేహమాను జైనందని చదివానండి. అవునా, అయితే మరలా ఇప్పుడు చదువుతున్నాను, మరలా అనుకోకండి, స్కిప్ అయిపోయి ఉంటుందేమో. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు.

రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు? బ్రహ్మానందం గారట. ఇది మరి పెద్ద కామెడీ. మీ పేరండి? ఆన్సర్ ఇక్కడ మహంకాళి రాజశ్రీ గారా? వేదంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. జవాబు రామ్ రాజబాబు గారు అంటున్నారు. మీ పేరండి? ఆర్జే చిన్నబాబు గారు. ప్రపంచంలో కూడా అతిపెద్ద నెట్వర్క్ రేడియో. అజ్ఞాత శ్రోత ఎవరు పంపించారు? వీరి పేరు పేరు పంపిస్తే బాగుంటుంది. నల్పండి. ఓహో, ఎంఎంఎస్ నిహాస్ నివాస్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధర్మపురి సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల గ్రామం నుంచి దంబోజీ వెంకటాచార్య గారు. కాదండి, నేను చెప్తాను. చిట్యాల రామకృష్ణ శ్రీదేవి తేజస్విని పంపించారు, రైట్ ఆన్సర్. పెడల నుండి నరసన్న శివగంగ గారు పంపించారు, రైట్ ఆన్సర్. ఆయచర బాబు గారు నమస్కారం, మీరు ఎదిగిన సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వెంకటేష్ బిజిలి వెంకటేష్ గారు, శ్యామలాయాన్ సుశీల నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా రైట్ ఆన్సరే పంపించారు. మీరు కూడా మహమ్మద్ జరిదిన స్నేహపాణి జరిదిన మరలా పంపారు, రైట్ ఆన్సర్. కొద్దిగా మాలాంటి వాళ్ళకి కూడా బాగుంటుంది అనిపిస్తుంది, అయినా సరే ఓకే. రాళ్లపల్లి గారు అనుకుంటున్నాను అంటున్నారు. మరి మీ జవాబు చెబుతారో లేదో వింటాను. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి సత్యనారాయణ కృష్ణకుమారి గారు. నేను చెప్తానండి, వినండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. ఎవరు? రాజబాబు గారు అంటూ ఆన్సర్. అది రాజబాబు గారు. గద్దం హాయ్ అండి, నా పేరు అంటూ పంపించారు. అనా హైదరాబాద్ నుంచి పంపించారండి. నిఖిత్ మౌనికాన్ మణికంఠ హ్యాపీ మదర్స్ డే అంటూ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. జరుపతులు బుచ్చి గారు తరలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరించి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మోహన్హరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు మీరు అడిగిన సమాధానం. శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు రెడ్డిపాలెం నుంచి, రామిరెడ్డిపాలెం నుంచి. తర్వాత ఎవరు పంపించారు? వినుకొండ నుండి పంపించారు. ఎస్ సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి గారు పంపించారు, రైట్ ఆన్సర్. ఊరి పేరు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా. రుత్విక్ శ్రీ వైష్ణవ్. ఓకే, డాక్టర్ బ్రహ్మానందం గారు అంటున్నారు. కాదండి, పేరు నేదునూరి కళ్యాణచారి గారు. కాదు, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. నూతన్ ప్రసాద్ అనుకుంటున్నాడు, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య. అక్షయ కాదు, నేను చెప్తాను. మహమ్మద్ జీదిన స్నేహవాణి జీదిన రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఉడయంపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? ఏఆర్ విజయవాడ. ఎస్, ఎవరు ఎవరు? పేరైతే పంపించట్లేదండి, ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. అజ్ఞాత శ్రోతలు ఎవరో అర్థం కావట్లేదు. శాన్విక సారా ఆన్సర్ అంటూ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. టీవీ సుబ్బారావు గారు, తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు. సుత్తివేలు అంటున్నారు, కాదు చెప్తానండి. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం చందపేట మండలం నుంచి పంపించారు సుత్తివేలు అంటూ. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడపతిల నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ శ్రోతలందరికీ కూడా, ఆర్జీలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. పాలంపాలి ఆలగడ్డ నిందల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపిస్తూ. నెక్స్ట్ డబల్ సిక్సర్ కొట్టేలా ఉన్నారు మీరు, సేంతనకుండా ఒకే ఒక్కడు. ఏంటది ప్రశ్నలకు స్పీడ్ పెంచారనే? ఇంకా అడగాలి. మా ఊరు పేరు పేరెక్కడండి అంటున్నారు. ఆహా, తేజస్విని సహజ చిట్యాల రామకృష్ణ శ్రోతలు పంపించారు. ఊరి పేరు చదవకపోతే వరంగల్ నుంచి పంపించారు వీరంతా. ఊరి పేరు చదవలేదు, పేరు చదవలేదు అంటున్నారు. కాస్త హాస్యాస్పదంగానే ఉంది. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అదే కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారం చేసిన నాటకాలలో అన్నింటిలో కూడా హీరోకి వాయిస్ ఇచ్చారు, హీరో పాత్రకి నటించారు మన మామిళ్ళపల్లి వీరభద్రరావు గారు. సుత్తి వీరభద్రరావు గారు సినిమాలలో గొప్ప ఆసనటులయ్యారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మరో ప్రశ్న అడిగే ముందు, లేటుగా వచ్చి జాయిన్ అయ్యాను అంటే జూనియర్ సాయి కుమార్ అంటున్నారు. పేరు మీ పేరు దస్తగిరి సంధ్య గారు. నేను అడిగిన ప్రశ్న వినలేదు కదా, మరలా వినండి. ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయే ప్రశ్నలు వినండి, ఆన్సర్స్ పంపించండి. తర్వాత ప్రశ్న, ఏ ప్రశ్న అడుగుతాడు చిన్నబాబు అంటూ వెయిట్ చేస్తున్నారు కదా. ఎవరు ఎవరు?
ఏ ప్రశ్న ఏమిటో కానీ కాస్త క్లిష్టమైనటువంటి ప్రశ్నలే అడుగుతాడేమోనని కాస్త ఇదిగా ఉందా రేడియో. ఎందుకంటే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రేడియోకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఎక్కువగా అడుగుతున్నానండి, అందుకని మరోలా అనుకోవద్దు. నెక్స్ట్ నేను అడిగే ప్రశ్న, గెట్ రెడీ. బావగారు వచ్చారు, ఇంటి నెంబరు, తర్వాత 3 అంతస్తుల మేడ, చిత్రాల పేర్లు. బావగారు వచ్చారు, ఇంటి నెంబర్, 3 అంతస్తుల మేడ. మరి ఈ సినిమా పేర్లు వినగానే ఒక ఆస్య చక్రవర్తి గుర్తుకు వస్తారు, మరి ఎవరో మీకు గుర్తుకు వచ్చే ఉంటారు. బావగారు వచ్చారు, ఇంటి నెంబరు, 3 అంతస్తుల మేడ. బావగారు వచ్చారు, ఇంటి నెంబరు, 3 అంతస్తుల మేడ. ఈ 3 చిత్రాల పేర్లు చెప్పగానే ఒక హాస్య చక్రవర్తి గారి పేరు మీకు గుర్తుండిపోద్ది. వారెవరు మీకు తెలిసిపోయిందా? 0662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైంది కదా? బావగారు వచ్చారు, ఇంటి నెంబరు, 3 అంతస్తులు మేడ.

చిన్న కరెక్షన్ ఉందండి. బావగా ఇచ్చారు ఇంటి నెంబరు 3 అంతస్తుల మేడ, 7 అంతస్తుల మేడ సినిమా ఉంది కానీ 3 అంతస్తుల మేడ సినిమా ఏది అనుకుంటున్నారా? కానీ బావగారు ఇచ్చారు ఇంటి నెంబరు 3 అంతస్తుల మేడ అనేవి నాటకాలండి ఇవి. ఈ చిన్న కరెక్షన్ అనేదా భావించకండి, క్షమించండి. ఇవన్నీ డేడల ప్రసారమైన నాటకాలు. ఈ పేరు వినగానే ఒక ఆశ చక్రవర్తి మీకు గుర్తుకు రావాలి, ఎవరో చెప్పండి.

రేడియో నాటకాలు అదేనండి బావగారు ఇచ్చారు ఇంటి నెంబర్ 3 అంతస్తుల మేడ. ఈ నాటకాలు పేర్లు వినగానే మనకు ఆస్తి చక్రవర్తి ఒక అతను గుర్తుకు రావాలి. అతనెవరో మీకు తెలిసిపోయిందా? తెలిసిపోయింది, ఆన్సర్స్ పంపించేశారు కదా. రేలంగి గారు అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్ల నుంచి. కాదు నేను చెప్తాను. ఓ చాలా వచ్చాయండి బాబోయ్. అప్పలరాజు గారు పేడన్న జోగనందనకాల నుంచి రేలంగి అంటున్నారు. ఓహోహో అప్పలరాజు గారు ఉప్పందుకోండి కాదు. తర్వాత ఎవరు కేదరి విరేష్ గారు రాజులమండ్రి నుంచి రేలంగి అంటున్నారు. కనకరావుపేడల నుంచి రాజుబాబు రేలంగి అంటున్నారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు జంధ్యాల అంటున్నారు. బాబు మోహన్ అంటున్నారు దంబూచి వెంకటాచారి కుటుంబ సభ్యులు. కాదు నమస్తే అండి చిన్నబాబు గారు మహమ్మద్ జైనిద్రి శ్రీహభాను జైనిద్రి పంపించారు. ఓ చెప్తానండి సత్యనారాయణ కృష్ణమూర్తి కృష్ణకుమారి. ఓకే పలక సత్యనారాయణ పాతకొట్టం నుంచి పంపించారండి. ఏం చెప్తారో వింటారు కాకినాడ జిల్లా అంట. నమస్తే చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్న సమాధానం కొమ్మినేని అప్పారావు గారు సంగీత దర్శకుడు చక్రవర్తి గారు అనుకుంటున్నాను అంటున్నారు. నేను చెప్తానండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఓకే ఆన్సర్ బ్రహ్మానందం అంటున్నారు సీసీపురం నుంచి సిఎస్పురం నుంచి మస్తాన్. కాదండి నేను చెప్తాను. బ్రహ్మానందం ఎల్ల సుబ్బారావు గారు కూడా అదే పంపారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు మీరు. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాజబాబు అంటున్నారు. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు. ఎవరు ఆన్సర్ ఏదండి? ఓ సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు సుబ్బారావు గారు. బ్రహ్మానందం గారు అంటున్నారు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. కాదు తర్వాత ఎవరు సూపర్ తెనాలి సత్యశ్రీ తెనాలి సత్యశ్రీ తెనాలి రైట్ ఆన్సర్ సూపర్. చిలుకు నారాయణ అమ్మ జానకంపేట నుంచి రైట్ ఆన్సర్ మురహరి యశోద పంపించారు జానకిరాజు నిజామాబాద్ వీక్లీ పరిధి నుంచి. ఓ కాదండి ఏవిఎస్ అంటున్నారు రేలంగి అంటున్నారు. ఎవరు జరుపతుల బుచ్చయ్య గారు. హాయ్ చిన్నబాబు గారు నమస్తే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం సుష్మా ఆవిడ ప్రకాష్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ నాగటి పండు అశోక్ బాబు వీళ్ళంతా పంపించారండి. వెంకట శ్యామల బిజిలి వెంకటేష్ గారు ఆన్సర్ 1987లో బ్రహ్మానందం గారు అని మేము అనుకుంటున్నాం అంటున్నారు. కాదు శివగంగ నరసన్న పెడల నుంచి పంపించారు రేలంగి అంటున్నారు. కాదండి శ్రోతలకు చిట్యాల రామకృష్ణ గారు శ్రీదేవి తేజస్విని సహజ ఓకే వనంగల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఎంఎంఎస్ నిహాస్ నివాస్ నల్లపాడు గుంటూరు జిల్లా నుంచి రాజబాబు అంటున్నారు. నెక్స్ట్ సుబ్బా రైట్ ఆన్సర్ అండి. మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల మిత్రబృందం రైట్ ఆన్సర్ సూపర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నందిలో తెరిచి పంపించారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ పంపించారు ఆన్సర్ అంటూ నాగేశ్వరరావు గారు అక్కినేని అంటున్నారు ఆయన ఆల్సినట్లా కుసుమ అంబటి నగర్ నుంచి. కొండారెడ్డి సిద్ధపట్ల మండలం కడప జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ బ్రహ్మానందం అంటున్నారు. నెక్స్ట్ శెట్టి రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సరే పంపారు మీరు కూడా. కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు ఆన్సర్ ఏవిఎస్ అట. కాదు ఫ్రమ్ దస్గిరి సంధ్య పద్రూర్ నుంచి ఏవిఎస్ అంటున్నారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? వేటపాలెం నుంచి పంపించారు సాంబశివరావు గారు. కాదండి గొల్లపూడి మారుతిరావు అంటున్నారు. ఓ అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపారు. మీకు ఏదైనా ఉప్పు కానీ పప్పు కానీ అందిందా? అల్లు రామలింగి అంటున్నారు నల్గొండ జిల్లా దంపతి వెంకటేశ్వరి గారు. కాదండి నెక్స్ట్ ఎవరు పంపించారు? జయలక్ష్మి ఫ్రమ్ ఓకే మంగళగిరి నుంచి పంపించారు ఆన్సర్ సుబ్బారావు రైట్ ఆన్సరే చెప్పేసాను. కమత వెంకటలక్ష్మి రెడ్డి వీన్బాండ్ నుంచి పంపించారు. ఎవరండి చలమాట? కాదు కనకారావు పేడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. చిరుబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మహమ్మద్ జరిగిన స్నేహం.

మన జైనుద్ర రెలంగి అంటున్నారు. నమస్తే అండి చిన్నబాబు, గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారండి. ఎవరి పేరు? విజయ్ వెంకటేష్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు, ఏకలవ్య నగర్ నుండి. మీరు పంపిన సమాధానం వచ్చేసి ఆలియట. అబ్బా కాదు, వీరభద్రరావు అంటున్నారు, నరసన్న శివగంగ సుత్తి వీరభద్రరావు అంటున్నారు. కాదు, నేను అడిగింది ఏంటంటే కొన్ని నాటకాల పేర్లు చెప్పాను, బావగారు ఇచ్చారు. ఇంటి నెంబర్, మూడంతస్తులు మేడ, వీటి పేర్లు వినగానే మనకు గుర్తొచ్చినటువంటి హాస్య చక్రవర్తి ఎవరు అని అడిగాను. రైట్ ఆన్సర్ కొంతమంది పంపారు, కొద్దిమంది మాత్రమే. వారిని ఎవరెవరు అంటే, బావగారు ఇచ్చారు ఇంటి నెంబరు, మూడంతస్తులు మేడ, టీవీ సుబ్బారావు గారు, ఎడ్ల వెంకటరెడ్డి గారు, ఇంకెవరు పంపారు, ఎస్ ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఎవరంటే నండూరి సుబ్బారావు గారు కదా. వీరు హాస్య చక్రవర్తి అనే పేరు కూడా ఉంది, చక్కగా హాస్యాన్ని పండించేవారు అన్నమాట. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
3: స్టూడియోలో సమయం చూస్తే 3:48 దాటి 50 సెకండ్లు. వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సదరే సదరి వింటున్నారు వీతురాజీ చిన్నబాబు. సందరి సందరిలో మరో ప్రశ్న, జాగ్రత్తగా వినండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఇంచుమించు డజను జాతీయ బహుమతులు తెచ్చిపెట్టినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? ప్రశ్న మరోసారి చెప్తున్నాను, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఇంచుమించు డజను జాతీయ బహుమతులు తెచ్చిపెట్టిన ఆర్టిస్ట్ ఎవరు? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662 4 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఆకాశవాణి ఏర్పడి 90 వసంతాలు పూర్తి చేసుకుంటూ పండుగ కూడా చేసుకుంటున్నాం కదా స్వర సంధ్య. అయితే మరి ఆకాశవాణికి సంబంధించినటువంటి ప్రశ్న నేను అడిగాను, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి డజను ఇంచుమించుగా తెచ్చిపెట్టినటువంటి ఆర్టిస్ట్ మీకు తెలుసు, వెంటనే వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే మాస్టర్ చిత్రం నుంచి ఒక పాట విందాం. హరిహరన్ సుజాత ఆలపించిన చంద్రబోస్ గీతం.

సౌందర్య సందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఇంచుమించు డజన్ జాతీయ బహుమతులు తెచ్చిపెట్టినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? ఆన్సర్స్ వచ్చేసి ఎవరెవరు, అనంతపురం చంద్రరాధ గారు, నండూరి సుబ్బారావు గారు రెండు రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు అంటున్నారు, ఎస్డిసార్ పేరు రాశారు.

మీరు పెరణ జోగానందరావు గారి నుంచి అప్పలరాజు గారు, అబ్బో ఎవరు, బాలాంతరపు రజనీకాంతారావు గారట. ఆహా కాదు, కనకారావుపేట నుంచి పంపించారు గల్లపూడి మారుతిరావు గారట. కాదు, నెక్స్ట్ మిత్రబృందం, తిరువేదల మిత్రబృందం మంగళగిరి సాయినగర్ నుంచి కోక సంజీవరావు గారు అంటున్నారు. కాదు, నెక్స్ట్ ఎవరు పంపించారు, నల్గొండ జిల్లా తిప్పాటి నుంచి చిలకమారి ఉపేంద్రాచారి గారు పంపించారు, శ్రీరామదాసు అంజయచారి గారు. చిలకమారి ఉపేంద్రాచారి ఎవరు, ఆన్సర్ ఇక్కడ కే వెంకట రామకృష్ణ ప్రసాద్, పాలకోటేడి వెంకట రామకృష్ణ ప్రసాద్ గారికి దక్కుతుందా. నెక్స్ట్ టీవీ సుబ్బారావు గారు టైప్ చేస్తున్నారు, ఆన్సర్ కాజా నుంచి పంపించారు, ఆన్సర్ ఇంకా రాలేదు. జంధ్యాలట, అబ్బా ఊరు పేరు కలవకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు అండి రిత్విక్, శ్రీ వైష్ణవ్, నేదునూరి, కళ్యాణచారి. ఓ సేమ్ పంపించారు మళ్ళా. కాదు, గొల్లపూడి మారుతిరావు అంటున్నారు దస్తగేరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి. కాదు, వేదాంతం జానకి శ్రీనివాస్ పంపించారు, మంగళగిరి ఆదిత్యప్రసాదరావు గారట. కాదండి, గొల్లపూడి మారుతిరావు అంటున్నారు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజీ వెంకటచారి, వరలక్ష్మి కృష్ణమ్మ. కాదు, నెక్స్ట్ గనగలూరి రామకృష్ణారెడ్డి గొల్లపూడి మారుతిరావు అంటున్నారు. కాదు, వావ్ సూపర్, ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరి నుంచి, సూపర్ అండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గొల్లపూడి మారుతిరావు అంటున్నారు ఎల్ల సుబ్బారావు, చెప్పాను కదా. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకి రాజు గారు గొల్లపూడి మారుతిరావు అంటున్నారు. కాదు, మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు అంటున్నారు, కొండారెడ్డి సిద్దవట మండలం కడప జిల్లా నుంచి, ఆచంట జానకి రామ. కాదు, జీ రెడ్డి అండ్ నంజీవ కాలనీ కడప జిల్లా నుంచి. నెక్స్ట్ నండూరి సుబ్బారావు గారు అంటున్నారు ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్, ఎప్పుడైతే రైట్ ఆన్సర్ పంపలేదు. నెక్స్ట్ ఎవరు శ్రోతలు, చిట్యాల రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని. నెక్స్ట్ కరీమాబాద్ వరంగల్ నుంచి పంపించారు భద్రవ్రతాట. కాదు సార్, మీరు చివరిలో వినిపించిన పాట కూడా సూపర్ సాంగ్, సూపర్ సాంగ్, మరి ప్రోగ్రామ్కి ఒక హైలైట్గా నిలిచింది. అబ్బా తమ ప్రియ, ఓకే సూపర్ సార్, సూపర్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ, నమస్తే. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, నా ఆన్సర్కి సమాధానం. ఓకే మంచి పాట వినిపించారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారు, మినుకొండ నుంచి మురళీకృష్ణ, ఆన్సర్. కుస్మ అంబటి నగర్ నుంచి పంపించారు, ఆన్సర్ ఇక్కడ. నియస్ కాదండి, నరసన్న శివగంగ గొల్లపూడి మారుతిరావు అంటున్నారు. కాదు, పాలంపోలి ఆళ్ళగడ్డ నందినద్రి నుంచి పంపించారు. ఏ ఓ సూపర్ రైట్ ఆన్సర్, సూపర్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, పేరు పేరు పేరు, టీవీ సుబ్బారావు గారు, నరసింహరాజా. కాదండి, నెక్స్ట్ తిరువీధుల బృందర బృందం మిరాన్ అంటున్నారు. కాదు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మహమ్మద్ జయనిధిని, శ్రీహమాను జయనిధిని పంపించారు, ఆన్సర్ నండూరి సుబ్బారావు గారు, ఆన్సర్ అది రైటేనండి. కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ తనికెళ్ల భరణి గారు అంటున్నారు, నిజామాబాద్ వీకిలి పరిచారు నుంచి యశోద జానకి రాజు. కాదు, మరోవరు వేదాంతం జానకి శ్రీ మచిలీపట్నం నుంచి పంపించారు. కాదు, నేను చెప్తాను, ఆదిత్య ప్రసాద్ గారు అంటున్నారు దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుంచి. కాదండి, టీవీ సుబ్బారావు గారు మరలా పంపారు. చెప్తాను, అప్పలరాజు గారు. ఓ సూపర్, మీకేదో ఉప్పు అందినట్టుంది, నాకు అర్థమైంది. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరండి, గనగలు రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అందరికీ కూడా రైట్ ఆన్సర్స్ వస్తాయి. స్టూడియోలో సమయం చూస్తే 4 అవర్స్ అవుతుంది, 4:00, మరి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఇంకెవరెవరు పంపించారు చూద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన

అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనను తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రధాని పర్యటనలో తెలంగాణకు పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది మహానాడు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. మాతృదినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాతృమూర్తులందరికీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ ఎవరూ చేయొద్దని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లుల త్యాగాలను మరవద్దని పేర్కొన్నారు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా నవజాత శిశువుల పునరుజ్జీవన నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు నవజాత శిశువుల మనుగడను మెరుగుపరచడానికి నేషనల్ నియోనాటాలజీ ఫోరం నేతృత్వంలో దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో ఒకరోజు ఒక దేశం ఒక లక్ష్యం అనే ఇతివృత్తంతో జాతీయ ఎన్ఆర్పి దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ లక్నవ్ సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి సిఎస్కే జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నవ్ సూపర్ జైంట్స్ 5 ఓవర్లలో 77 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

సౌందర్య సుందరిలో ఒక ప్రశ్న, చివరి ప్రశ్న మిగిలిపోయింది, ఆన్సర్ చెప్తున్నాను కదా. చిట్టెల రామకృష్ణ శ్రీదేవి తేజస్విని పంపించారు కాదండి, నేను చెప్తా సార్, మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటున్నారు. శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, అశోక్ బాబు, బిజిలి వెంకటేష్ గారు. ఓ సూపర్, రైట్ ఆన్సర్. అందరికీ కూడా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయండి. దమ్మచి వెంకటేచారి కుటుంబ సభ్యులు పంపించారు. గొల్లపూడి మారుతిరావు అంటున్నారు, కాదు కేదటి విదేశరాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. అందరికీ కూడా రైట్ ఆన్సర్స్ అవుతాయి ఇప్పుడు. ఎవరు పంపించారు? రామకృష్ణ గారు పంపించారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ దస్తగిరి సాంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండి. బెంగళూరు నుంచి ఉషశ్రీ గారు పంపించారు. జమలయ్య అంటున్నారు, ఆన్సర్ జమలయ్యనా? కాదు, వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానికి రాజు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు ఇప్పుడు పంపారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎస్, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఇంచుమించు అంటే 12-13 జాతీయ బహుమతులు తెచ్చిపెట్టింది మరెవరో కాదండి, మన రేడియో రామ్, ఎస్వి శ్రీరామమూర్తి. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. చివరిగా మరో సందేశం, ఎస్, ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు, హాయ్ ఇచ్చిన బాబు గారు అంటున్నారు, ఆన్సర్ పంపారు అనుకున్నాను, హాయ్ అండి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మదర్స్ డే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ, మదర్, తల్లి తన బిడ్డలను ఎంత చక్కగా చూసుకుంటుంది. తను తినకపోయినా సరే బిడ్డలకు కడుపు నిండా పెట్టాలనే తపన, తాపత్రయం, ఆత్రుత అమ్మ మనసులో ఎప్పుడూ ఉంటుంది. పశుపక్షాదులకు సైతం తన బిడ్డలను ఎంత ప్రేమగా చూసుకుంటాయో కదా. ఏదైనా సరే ఉపద్రవం వచ్చినా, ఉప్పిన వచ్చినా, ప్రమాదం వచ్చినా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కాపాడుకుంటుంది అమ్మ కదా. అమ్మ ప్రేమకు వెలకట్టలేం, అమ్మని మించిన దైవం లేదు కదా. మాతృదినోత్సవ శుభాకాంక్షలు మీకందరికీ.

0: స్టూడియో సమయం చూస్తే 4:08 దాటి 45 సెకండ్లు అయిపోయింది. వివిధ కదా, వివిధాలు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎవరో కాదు, మన జేఎస్వి వచ్చేసింది, ఇంటర్వ్యూ తెచ్చేసింది. ఓ, ఇంటర్వ్యూ చేస్తుంది కదా. Just let us continue.
1: Hi, hello, namaste. Vintunaru Vivid Bharati FM 101.3 MHz by me, RJ JSV. హే, ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే అన్నమాట. ఏంటి ఆ స్పెషల్స్ అంటే, ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా మీ అందరినీ పలకరించడానికి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే రెడీగా ఉన్నారు. ఇంతకీ ఆ స్పెషల్ గెస్ట్ పేరేంటో తెలుసా? పేరు ఎంత రమ్యానందాన్ని కలిగిస్తుంది అంటే, తను పాడుతున్న వయలిన్ వాయిస్తున్న అంతటి అమితానందాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తారు. సో ఇంకా నేనైతే లేట్ చేయను. వెల్కమ్ వెల్కమ్ రమ్యా కిరణ్ మయి.
2: థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ హ్యావింగ్ మీ హియర్.
1: ఎలా ఉన్నారు?
2: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు డే స్పెషల్, మదర్స్ డే కదా. మరి మదర్స్ డే సందర్భంగా ఈ రోజు మా స్టూడియోకి, అందులోనూ ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విచ్చేశారు. ఒక మంచి పాటతో అమ్మకి డెడికేట్ చేస్తూ స్టార్ట్ చేస్తారా?
2: తప్పకుండా.

చాలా అద్భుతమైనటువంటి పాట. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ఆ దుర్గాదేవిని తలుచుకొని ఈ పాటతో ఈ మదర్స్ డే సందర్భంగా మీరు మాతో ఇలా సమయాన్ని గడపడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు రమ్యా కిరణ్.

0: మీ పేరులోనే ఒక ఆనందం దాగుంది. సో ఆ ఆనందాన్ని సంగీతం వైపు మలిచినటువంటి మీ యొక్క మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వాట్స్ యువర్ స్టోరీ?
1: తప్పకుండా. మా తాతగారు శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, ఆయన వయలిన్ మరియు గాత్ర విద్వాంసులు. ఎంతోమందికో సంగీత పాఠాలు చెప్పి ఎంతోమంది విద్వాంసుల్ని తయారు చేశారు ఆయన. సో మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా సంగీతమే ఉండేది. సో అందరూ ఇంట్లో, మా ఇంట్లో ఒక మ్యూజిక్ స్కూల్ ఉండేది. సో వయలిన్, వోకల్, వీణ క్లాసెస్ అవి అవుతూ ఉండేవి. సో అలా వింటూ.
0: మీ తొలి గురువులు మీ తాతగారే?
1: అవునండి. తర్వాత మా గురువులు శ్రీమతి డాక్టర్ పంతుల రమ గారి దగ్గర వోకల్ అండ్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి దగ్గర వయలిన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను.
0: జీవితం సప్తస్వరాల సమ్మేళనం అనేటువంటి మాటకి మీ లైఫ్ స్టోరీ ఒక నిదర్శనం అనొచ్చు, అంతేనా?
1: అబ్సల్యూట్లీ.
0: సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణితో మీ సంగీత ప్రయాణం ఎలా సాగింది? What's your first recording, first experience?
1: First nenu balagana kacherilo first nenu aakashvani lo paadanu and dan tarvata B grade, B high, A grade ochi violin and vocal lo performances. వీటితో పాటు నాకు ఒక స్పెషల్ బాండ్ ఉంది ఆకాశవాణితో. ఇంట్లో తాతగారు పొద్దున్నే ఆకాశవాణి భక్తి రంజనితో మా ఇంట్లో స్టార్ట్ అయ్యేది. ఆకాశవాణితో భక్తి రంజని ఫాలోడ్ బై సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ వినేవాళ్ళు తాతగారు. తర్వాత 8:30కి వచ్చే సంగీత కచేరీ అండ్ రాత్రి వెన్స్డేస్ రాగంతానం పల్లవి కచేరీలు, హిందుస్థానీ కచేరీలు, ఇవన్నీ ఒక దేవర్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ అన్నమాట. రాగంతానం పల్లవి కచేరీలు అయితే వాటిని కూర్చోబెట్టి మా తాతగారు నన్ను ఆయన ఎనలైజ్ చేసి దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, నాకు అందులోనే ఒక చిన్న క్విజ్ కచేరీ వింటుంటే. సో ఇట్ వాజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి కూడా మీకు గురువుతోనే సమానం, ఇండైరెక్ట్లీ, రైట్? ఆ లెక్కన ఇటులో, ఎందుకంటే యంగ్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ అందరికి కూడా స్పెషల్లీ ఆకాశవాణి, అందులోనూ మీరు యంగ్ ఏజ్ లో వయలిన్ అండ్ వోకల్ ఈ రెండిట్లోనూ మీరు ఏ గ్రేడ్ సంపాదించారు. సో ఆ ఏ గ్రేడ్ అనేటువంటి స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అండ్ దాని వెనుక మీరు చేసినటువంటి కృషి మీ మాటల్లో.
1: వయలిన్ నేను నాకు 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రారంభించాను. వోకల్ కూడా ఇంచుమించు సీరియస్గా నేర్చుకోవడం అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ ఆ టైం. అంతకు ముందు తాతగారి దగ్గర సరదాగా పాడడం అది, బట్ సీరియస్గా కూర్చొని నేర్చుకోవడం అంటే ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 8 or 9 వెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్. ఫస్ట్ కాన్సర్ట్ నా 10 ఇయర్స్ ఉండగా ఇచ్చాను.
0: వయలిన్ వాయిస్తూ పాడటం అనేది అంటే జనరల్ గా గాత్రానికి వయలిన్ సపోర్ట్, కానీ ఈ రెండింటిని సమ్మిళితం చేసి నేర్చుకోవడం మీకు ఎలా అనిపించింది?
1: చాలా చాలా బెనిఫిషియల్ అది. యాక్చువల్ గా మా స్కూల్లో తాతగారు దగ్గర శిష్యులు ఆల్మోస్ట్ అందరు కూడా గాత్రం, వయలిన్ రెండు చేస్తారు. సో వయలిన్ కూడా నేర్చుకోవడం వల్ల ఏంటంటే స్వరజ్ఞానం అది ఇంప్రూవ్ అయ్యి పాటకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వోకల్ నేర్చుకోవడం వల్ల పక్క వాయిద్యం వాయిస్తున్నప్పుడు ఎక్కడ గట్టిగా వాయించాలి, ఎలా సపోర్ట్ చేయాలి ఒక వోకలిస్ట్ కి, వోకలిస్ట్ ఎలా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అదంతా బెటర్ గా తెలుస్తుంది.
0: దట్స్ వండర్ఫుల్. అండ్ ఈ రోజు సాయంకాలం మనకి స్వర సంధ్య అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది అండ్ అందులో సర్వేపల్లి సిస్టర్స్ అందరూ యంగ్స్టర్సే. సో మీకు ఎలా అనిపిస్తుంది దాని ఎక్స్పీరియన్స్ గురించి?
1: చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాశవాణిలో ఇన్ని ఇయర్స్ నుంచి కాన్సర్ట్స్ చేయడం అదంతా ఒక ఎత్తు. అండ్ ఈ 90 సంవత్సరాల ఈ ఫంక్షన్ లో ఓబీ కాన్సర్ట్ చేయడం అండ్ అందులో సర్వేపల్లి సిస్టర్స్ చక్కగా పాడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది వాళ్ళతో వాయించి ఇవాళ కాన్సర్ట్ చేయడం. వెరీ హ్యాపీ.
0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఒక మ్యూజిషియన్ గా ఆకాశవాణి అని ఒక్క మాటలో మీరు మీ యొక్క భావనను చెప్పాలంటే ఏం చెప్తారు?
1: ఆకాశవాణి అన్న వెంటనే నాకు భక్తి రంజన్ నుంచి రాత్రి ఆర్టీపి కాన్సర్ట్స్ వరకు నేను మ్యూజిక్ తో ఎక్కువ అసోసియేట్ చేసుకుంటాను ఆకాశవాణిని.
0: ఆకాశవాణికి మనకి సిగ్నేచర్ ట్యూన్,
1: ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ అన్న వెంటనే మనకి వయలిన్ లో వినపడే ఆ శివరంజన్ ట్యూనే ఫస్ట్ గుర్తొస్తుంది.
0: అండ్ ఫైనల్లీ వన్ లాస్ట్ క్వశ్చన్, యువర్ ఫ్రమ్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్, సో విజయవాడ, విజయాలవాడ గురించి ఒక్క మాటలో ఇవాళ జరిగేటువంటి స్వర సంధ్య కాన్సర్ట్ లో వాయిస్తున్నారు, ఆ వైబ్రేషన్ అంతా మీ మాటల్లో.
1: ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇక్కడ ఒక పండగ వాతావరణం కనబడుతోంది. వెరీ థ్రిల్ టు పర్ఫార్మ్ టుడే ఈవినింగ్ అండ్ విజయవాడ అంటే దుర్గా అమ్మవారితో కూడా చాలా అసోసియేట్ చేసుకుంటాం. ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ.

0: థ్యాంక్ యూ సో మచ్ రమ్య కిరణ్మయ్య గారు, ఇంత మంచి విలువైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ రోజు స్వర సంధ్య కాన్సర్ట్ లో అందరి పర్ఫార్మెన్స్ ని లైవ్ చూడబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మన శ్రోతల్ని పిలిచేద్దామా?
1: తప్పకుండా.
0: సుబల్, మరి విన్నారు కదా, ఇవాళ సాయంత్రం ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందరం కూడా స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఈ రోజు సాయంత్రం మన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది కదా, సర్వేపల్లి సిస్టర్స్ చే మరి కర్ణాటక కచేరీ ఉంటుంది, కర్ణాటక సంగీత కచేరీకి అందరూ ఆహ్వానితులే. అంతకంటే ముందు మన అల్కనంద ఈ సర్వేపల్లి సిస్టర్స్ ని మనకు పరిచయం చేయబోతుందో.
3: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్షే అల్కనంద. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా అతి వైభవంగా నిర్వహిస్తున్న స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్లో తమ మధుర స్వరాలతో అలరించబోతున్న ది సర్వేపల్లి సిస్టర్స్, డాక్టర్ సర్వేపల్లి నవమల్లిక శ్రేయ గారు, డాక్టర్ సర్వేపల్లి ఫణి రాజలక్ష్మి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ముందుగా వాళ్ళకైతే హార్టీ వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే అండ్ వెల్కమ్.
4: నమస్కారం.
5: నమస్కారం.
3: సో ఈరోజు జరగబోయే స్వర సంధ్యలో ఈవినింగ్ మీరైతే మీ స్వరాలతో మమ్మల్ని అలరించనున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
4: మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ ఇట్లా పాడగలుగుతున్నాము. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ ఇట్లా, అలాగే మా గురువు గారు సుధా రఘునాథన్ గారు కూడా ఇట్లా ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో పాడుతూ ఉండడం మేము చూస్తూనే ఉన్నాము. సో ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మేము ఫీల్ అవుతున్నాము.
3: అందులోనూ ఇవాళ మదర్స్ డే అవడం, ఐ థింక్ ఇట్స్ యాడింగ్ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ ది డే అని చెప్పాలి.
4: ఎస్ డెఫినెట్లీ.
3: సో ఆకాశవాణితో మీకున్న బాండింగ్?
4: నాకైతే, నేను శ్రేయ, సో నాకు ఇక్కడ ఆకాశవాణికి దాదాపు ఫర్ ద పాస్ట్ 9 ఇయర్స్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ ఆకాశవాణి. నేను సోలో ఆర్టిస్ట్గా 2017 అట్లా అప్లై చేశాను, MBBS జాయిన్ అవ్వక ముందర. అండ్ MBBS జరుగుతున్న రోజులు ఏదో ఒకటి, ఆడిషన్ అనో రికార్డింగ్ అనో ఏదో ఒకటి, ఐ వాజ్ కంప్లీట్లీ అటెండింగ్. ఇప్పుడు నేను పీజీ ఎంట్రన్స్ రాయక ముందర కూడా నేను మా చెల్లెలతో కలిసి ఆడిషన్ ఇచ్చాను సర్వేపల్లి సిస్టర్స్గా. సో ఫ్రమ్ దట్ స్టేట్, అంటే నా MBBS స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఇప్పుడు నేను పీజీ సెకండ్ ఇయర్కి వచ్చాను. ఇప్పుడు మేమిద్దరం డైరెక్ట్ ఏ గ్రేడ్ తెచ్చుకున్నాము. సో ఈ స్టేజ్ వరకు, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ మ్యూజికల్ కెరీర్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ కెరీర్, ఆకాశవాణితో మా ఇంటరాక్షన్ ఉంటూ ఉండింది. సో దిస్ ఇస్ సంథింగ్, దిస్ ఇస్ అ బాండ్, స్పెషల్ బాండ్.
3: ఎగ్జాక్ట్లీ. సో అక్క బాటలోనేనా, మీరేం మాట్లాడరా?
5: తనకి 9 ఇయర్స్ నుంచి ఉంది అని అన్నప్పుడు నాకు ఇండైరెక్ట్గా 9 ఇయర్స్ నుంచి నా జర్నీ ఉంది. తనను చూస్తూ బయట, తను ఆడిషన్కి వెళ్ళినప్పుడు కానీ, తను రికార్డింగ్కి వెళ్ళినప్పుడు కానీ బయట వెయిట్ చేస్తూ ఎలా పాడింది అనని ప్రతి ఒక్క సార్ వాళ్ళతో కానీ అందరితో తను ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ నేను కూడా చూస్తూ నేను ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ మొన్న ఐ గేవ్ మై ఫస్ట్ ఆడిషన్ అండ్ సోలోగా డైరెక్ట్ ఏ ఇచ్చారు. అండ్ అక్క నేను ఇద్దరం కలిసి సర్వేపల్లి సిస్టర్స్గా ఇచ్చాము, అప్పుడు ఏ వచ్చింది. అండ్ నౌ దిస్ రికార్డింగ్స్లో అన్నిట్లో మా ఇంటరాక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్రీజింగ్.
3: వావ్, దట్స్ అమేజింగ్. సో అయితే స్టార్ట్ అయిన మీ మ్యూజికల్ జర్నీ నుంచి ఈ అఖండ విజయం వరకు ఆ జర్నీలో మదర్ రోల్ ఎంత ఉంది?
4: అమ్మ అనే అన్ని ఇనిషియేషన్ ఎగ్జిక్యూషన్ అన్నీ కూడా అమ్మనే. మా అమ్మ కూడా డాక్టరే. సో అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్స్. అయితే చిన్నప్పటి నాకు 2 ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు ఫస్ట్ నేర్పించింది అమ్మనే భజన, ఒక సాయి భజన నేర్పించి అది నేను పాడాను అనమాట IMA మ్యూజిక్ కాంపిటీషన్లో చిల్డ్రన్స్ డే భాగంగా. పాడినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి అమ్మనే నాన్నకి ఏంటంటే అమ్మ ఏది చెప్తే అది ఫాలో అవ్వడం అనమాట. సో ఇలా
5: అంటే మ్యూజిక్ లిజనర్సే కానీ మ్యూజిక్లో ఒక కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే ఐడియా లేదు. అండ్ మేము

0: ఇద్దరు ఏం చెప్తారంటే, ఒకవేళ ఎవరైనా చేసేసి ఉంటే అది ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు, ఒకవేళ ఎవరు చేయలేదంటే అది నువ్వు
1: ఫస్ట్ నువ్వే
0: ఫస్ట్ నువ్వు
1: చెయ్యి.
0: చేస్తావు
1: అండ్
0: అని.
1: ఈవెన్ ఇప్పటికి కూడా అంటే సోషల్ మీడియాలో మేము ఏదైనా రీల్స్ కానీ అప్లోడ్ చేసినా కూడా మాకు కెమెరా స్టాండ్ ఉన్నా కూడా అమ్మ వీడియో తీస్తేనే బాగుంటుంది అనని. సో ఈవెన్ ఇన్ దట్ అమ్మ ఇస్ బిహైండ్ అస్.
2: యా, షీఈస్ యువర్ లక్కీ చామ్ అండ్ బ్యాక్ బోన్.
0: డెఫినెట్లీ
2: అమేజింగ్. సో మరి మా లిజనర్స్ కి అండ్ మీ బ్యాక్ బోన్ అయిన అమ్మకి యూ కెన్ జస్ట్ విష్ దెమ్ ఆన్ ఆన్ దిస్ స్పెషల్ డే.
0: Yes, to all the listeners, we wish you, we both wish you happy Mother's Day, and Amma, happy Mother's Day.
2: So throughout this journey, until like meer annatuga MBBS finish chestune music ni kuda career ga choose chesukuni, any toughest point ante are we have to give up inka anna ante like one such situation.
0: కరెంట్లీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తుంది అలాంటి సిచ్యువేషనే. పీజీతో పాటు బ్యాలెన్స్ చేయడం యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ రైట్ నౌ.
2: ఎండి జనరల్ మెడిసిన్
1: ఎంబీబీఎస్ లైఫ్ లో మనకి అంటే యాజ్ ఫార్ అస్ మనం క్లాసెస్ అటెండ్ అవుతూ మ్యూజిక్ సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటున్న వరకు ఇట్ ఇస్ ఓకే. అంటే ఎంబీబీఎస్ లో ఎగ్జామ్స్ అప్పుడే మనకి ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పీజీ చేస్తూ ఇది చేయాలి అని అంటే డ్యూటీస్ అక్కడ లీవ్స్ ఇస్తారా ఇవ్వరా తెలీదు. సో దాంతో ఇది మేనేజ్ చేయాలంటే అప్పుడప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ అయ్యో ఎందుకు అసలు ఎందుకు ఇలా ఉంది అని అనిపిస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టే అమ్మ నాన్న ఇద్దరు ఎందుకు కానివ్వండి, ఇంతవరకు వచ్చారు, కమాన్ చేయగలరు అనే ఒక
2: ఒక కెరీర్ చూస్ చేసుకునే ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మో మా వల్ల అవ్వట్లేదు అండ్ తరచుగా అందరూ డిప్రెషన్ స్ట్రెస్ అన్న వర్డ్స్ యూస్ చేస్తున్నారు. బట్ మీరైతే వండర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఒక్కొక్కసారి బిఫోర్ ది షో కొంచెం థ్రోట్ అప్సెట్ అవుతుంది, అప్పుడు లైక్ హౌ డు యూ హ్యాండిల్?
0: జనరల్గా మా దగ్గర ఒక లవంగం ప్యాకెట్ ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం గొంతులో స్ట్రెయిన్ కనుక ఏమైనా ఉంది అంటే ఒక లవంగం తీసుకొని నోట్లో వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.
1: బట్ ఇదంతా అంటే ప్రికాషనరీగా ఇవన్నీ చేసుకోవచ్చు అంటే మా ముందుగానే. బట్ ఒకవేళ వచ్చింది థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఒక కాన్సర్ట్ ఉంది అంటే, మేము చేసిన కాన్సర్ట్స్లో కూడా అలా కూడా ఉన్నాయి. కొన్ని కాన్సర్ట్స్లో ఇంకా మనం పాడాలి ఎందుకంటే అందరూ చాలామంది అప్పటికే మెసేజెస్ చేస్తూ ఉంటారు వెయిటింగ్ ఫర్ కాన్సర్ట్. సో వన్స్ ఒప్పుకున్న తర్వాత ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. అండ్ ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని కాన్సర్ట్స్ అయితే గొంతు చాలా హారిబుల్ గా కూడా పాడాల్సి వచ్చింది. బట్ అప్పటికి కూడా జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది అది ఎక్కువ హ్యాపీ.
2: అమేజింగ్. అండ్ ఇంకోటి ఇద్దరు ఉన్నారు కాబట్టి లైక్ ఒకళ్ళు కొంచెం ఆ లిప్సింగ్ తో మేనేజ్ చేస్తారు, ఇంకొకళ్ళు హ్యాండిల్ చేస్తారు, అంతేనా? ఇద్దరు ఎవరు డామినేట్? కొంచెం
0: ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్. ఇప్పుడు నేను ఏమైనా వీక్ పాయింట్లో ఉందంటే మా చెల్లి నాకు డామినేట్ చేసి సపోర్ట్ చేస్తుంది. తను ఏదైనా కొంచెం స్లోగా ఉంది అంటే నేను తనకి సపోర్ట్ చేసి డామినేట్ చేస్తాను.
1: ఒక్కో కాన్సర్ట్ కి ఉంటుంది, అలాగే కాన్సర్ట్ లో ఉండే ఎవ్రీ ఐటమ్ కి కూడా డిపెండ్స్, అంటే కోఆర్డినేషన్ ఎక్కువ.
2: సో మీకు బీయింగ్ సిస్టర్స్ ఇది ఇంకొంచెం ఒక అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్.
0: డెఫినెట్లీ
2: లైక్
1: పర్సనల్ గా కూడా బాండింగ్ ఎక్కువ, అంటే మ్యూజిక్ లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కాన్స్టెంట్లీ ఏదో ఒక దీని మీద వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇద్దరికి కూడా మ్యూచువల్ గా బాండింగ్ కూడా చాలా ఎక్కువ దానివల్ల.
2: ఓకే. సో మా అందరికీ ఏంటంటే స్ట్రెస్ ఆర్ హాబీ ఇస్ మ్యూజిక్, బట్ మీ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ మ్యూజిక్. సో మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాట్ డూ యూ డూ?
0: మదర్స్ డే కరెక్ట్ గా అడుగుతున్నారు క్వశ్చన్. వి స్పీక్ విత్ అవర్ అమ్మ, షీఈస్ అవర్ స్ట్రెస్ బస్టర్. సింగిల్ లైన్ అంతే,
2: దానిలోనే వి గాట్ ది ఆన్సర్. సో మీరు ఇందాక చెప్పినట్టుగా షీ ఆల్వేస్ కీప్ సేయింగ్ యూ, అందరు చేస్తే మీరు చేయగలరు, అందరు చేయకపోతే వాళ్ళు చేయలేదు కాబట్టి యూ హ్యావ్ టు ట్రై అన్నట్టు. సో దట్స్ అమేజింగ్. సో ఇంకొక క్వశ్చన్, చాలా మంది ఆఫ్టర్ టెన్త్ అంటే టెన్త్ వరకు వేరియస్ ఆర్ట్ ఫార్మ్స్ నేర్చుకుంటాం, బట్ టెన్త్ తర్వాత లైక్ అకాడమిక్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం. బట్ యు బోత్ ఆర్ హ్యాండ్లింగ్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. సో ఇట్లా ఎవరైతే రెండు హ్యాండిల్ చేసి ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో, హూఎవర్ యూత్ ఆర్ లిజనింగ్ టు దిస్, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఆర్ ఇన్స్పిరేషన్ ఆర్ వాట్ హౌ కెన్ దే హ్యాండిల్?
0: ఒకటేంటంటే ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఒక ఇది నేను చేద్దాము అని చెప్పి

0: అనుకున్నారంటే అది ఎట్లా అన్నా ఒక డిటర్మినేషన్తో చెయ్యాలి అని చెప్పి దాని వంతు కృషి చెయ్యాలి అని చెప్పి అదొకటి. రెండోది ఏంటంటే పేషెన్స్. అంటే ఓవర్ నైట్ మనకేమీ చేంజెస్ రావు. ఈవెన్ నౌ లైక్ వీ వెయిట్ ఫర్ యునో టైమ్స్ టు గెట్ బెటర్. ఇంకా ఎలా అంటే మనకి పీజీలో కూడా ఇప్పుడు నేను కొంచెం హార్డ్షిప్స్ ఫేస్ చేసినా కూడా ఐ వెయిట్ ఫర్ ఓకే ఇంకో 2 ఇయర్స్ మేబీ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది లైఫ్ అని. సో ఒక హోప్ ఉంటుంది, ఆ హోప్ ఇంకా డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్, ఈ 3 మనం కనుక మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది.
1: ఓకే, ఆసమ్. యు బోత్ ఆర్ రియల్లీ ఇన్స్పిరేషన్ చాలా మందికి. అండ్ ఇంకొకటి, క్లిక్ చాలా వర్క్స్కి కాంప్లిమెంట్స్ వస్తాయి పాజిటివ్గా, బట్ పర్సనల్గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో అలా మీకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ అ ప్రెషియస్ మూమెంట్ ఇన్ యువర్ హోల్ జర్నీ?
2: అప్పాజీ,
0: ఎస్ డెఫినెట్లీ,
2: శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఆయన దీంతోనే స్టార్ట్ అయ్యాం మేము మా జర్నీ మ్యూజిక్. అప్పాజీ చెప్తేనే మ్యూజిక్ కానీ మెడిసిన్ కానీ ఈ రెండు అప్పాజీని అడిగి ఏదన్నా మేజర్ లైఫ్ డెసిషన్ అప్పాజీ ద్వారానే మేము చేస్తాం. సో అప్పాజీ దగ్గర పాడే ప్రతి మోమెంట్, ప్రతి పాట కానీ ఏది పాడినా కూడా జస్ట్ అప్పాజీ ముందు నుంచని అప్పాజీ నేను పలానా చోట పాడుతున్నాను, అప్పాజీ నాకు ఇది అని చెప్పుకుంటేనే మాకు ఏమంటారు, ఇట్ ఫీల్స్, వి ఫీల్ సో హ్యాపీ. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అప్పాజీ దగ్గర పాడినప్పుడు 2021లో శివరాత్రికి పాడే ఆపర్చునిటీ ఇచ్చారు, అప్పుడు మాకు చాలా ఇదిగా అనిపించింది. సో మేము అప్పాజీ దగ్గర ఇన్ఫ్యాక్ట్ మేము పాడేది ఎక్కువ ఇంప్రూవైజేషన్స్ కానీ ఎక్కువ ఎక్స్పెరిమెంటేషన్స్ కానీ ఎనీథింగ్ అప్పాజీ ముందు పాడేయాలనిపిస్తుంది. సో ఏది పాడినా కూడా మాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో
0: అలా ఒకసారి నవరాత్రి అప్పుడు ఆస్థాన విదూషి సడన్ అంటే కాన్సర్ట్ అయిపోయాక మేము నెల్లూరు వెళ్ళిపోయాము. నెల్లూరు వెళ్ళిపోయాక నెక్స్ట్ ఆ రోజు సాయంత్రమే కాల్ వచ్చింది, విజయదశమి రోజు కంపల్సరీగా రావాలి.
2: ఎందుకు రావాలో చెప్పలేదు, బట్ వెళ్ళిన తర్వాత సడన్గా మమ్మల్ని ముందు ఉండమన్నారు, స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు రండి అని అన్నారు. సడన్గా తెలంగాణ స్టేట్ గవర్నర్ గారు వచ్చారు, మా పేర్లు పిలిచారు, ఆన్ ద స్టేజ్ ఆస్థాన విదూషి టైటిల్ ఇలా ఇస్తున్నాము అంటే దాట్ ఈస్ ఇప్పటికీ కూడా మోస్ట్ హ్యాపీయెస్ట్, మోస్ట్ బ్లెస్డ్ మూమెంట్ మా లైఫ్లో. సో
1: వండర్ఫుల్, ఇంత చిన్న ఏజ్లో అది కూడా త్రూ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. అండ్ మీరు అన్నట్టు ఎప్పుడైనా పర్ఫామ్ చేసినప్పుడు డివైన్ కనెక్షన్ ఆర్ ఇట్ డైరెక్ట్లీ రీచెస్ టు గాడ్ అన్న ఫీలింగ్ మీరు చెప్పిన మాటల్లో అర్థమైంది, అందుకే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉంటుంది అని చెప్పి. అండ్ ఫైనల్లీ, మీ ఫేవరెట్ సాంగ్ ఆర్ ఇది 100 సార్లు విన్నా బోర్ కొట్టదు అనిపించే ఒక సాంగ్, మీ పర్సనల్ ఆర్ ఎనీ ఫిలిం సాంగ్?
0: సో లైక్ ఈరోజు మదర్స్ డేనే కాబట్టి ద మదర్స్ ఆంథమ్

0: మధురిమ.
1: ఆసమ్. సో మీ మదర్కే కాదు, వింటున్న లిజనర్స్లో ఉన్న మా మదర్స్ అందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఆ వండర్ఫుల్ సాంగ్ పాడారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లిజనర్స్ వింటున్నారు కదా. సో సర్వేపల్లి సిస్టర్స్ ద డాక్టర్స్ యో ఈవినింగ్ 6 o'clock మనల్ని ఆలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎప్పుడైతే మీకోసం మీ లవ్లీ ట్రాక్ స్టేజ్ 2 వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నంద.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నిన్న నిన్న మెరిసెను తారా నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: అంతఃపురంలో అందాల చిలక,
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
4: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
4: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
5: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

స్వరసంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

స్టూడియోలో సమయం చూస్తే 4:50 కావస్తుంది. నేను టాటా బైబై చెప్పే సమయం ఆసన్నమైంది. మరి 4:50 ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలామందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం. అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాల్టి వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు నేను వచ్చే గంటలో 2 అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందానిలే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే మ్యాగ్నెటిక్ కూడా వస్తున్నాయి. అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమైనా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నం అయ్యామంటే ఇంకా అటాటట వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి. నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా. అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్. బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక, సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా,
విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేం వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి. అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలామందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం

దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్ లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారి పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? నీ విద్యలో మీ విలువలు లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్ లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్నవి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla Program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanal kosam meeru call ledha message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. My email ID, feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. తెలంగాణ రాష్ట్రంలో 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. చలనచిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా భరత్ భూషణ్ను ప్రభుత్వం నియమించింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 43 ఆలయాలను 54.71 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జీవితం ఆనందమయంగా ఉండటానికి ఆధ్యాత్మికత సాధనంగా పనిచేస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ తెలిపారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ధ్యాన్ మందిర్ను ప్రారంభించారు. రాష్ట్రంలో సెల్ఫోన్ల రికవరీలో పల్నాడు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా టెలికమ్యూనికేషన్ శాఖ ప్రకటించిన సిఈఐఆర్ అవార్డులను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హేమంత్ రత్వేతో కలిసి డీజీపీ

హరీష్ కుమార్ గుప్తా అందజేశారు. విద్యా సంవత్సరం మొదలు కావడానికి నెల రోజుల ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతుల వారికి కొత్త సిలబస్ అమలు కానుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, ఆగస్టు నెల కోటాను, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైలో జరుగుతున్న మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న లక్నవు సూపర్ జైంట్స్ జట్టు 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఈ సాయంత్రం 7:30 గంటలకు రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము గీత్ గా చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా తెలంగాణలో సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు సుడిగాలి పర్యటన చేశారు. 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో నూతనంగా 12 అదనపు జిల్లా సెషన్స్ కోర్టులు ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్గా ఉన్న పేరును అధికారికంగా ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన పార్టీ అధినేత, రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి పవన్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్ కు ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎటువంటి జాప్యం లేకుండా కేవలం 24 గంటల్లోనే పూర్తి కానుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రేపు యథావిధిగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో నిర్వహించడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు 50 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు

కు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలను ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న లక్నవ్ సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే జట్టు 2 ఓవర్లలో 26 పరుగులు చేస్తూ ఆడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్పమూవి నుంచి పీలింగ్స్ అంటూ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేసేయండి.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప 2 మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరందరూ వింటారు ప్రాంతీయ వార్తలు.
2: ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది. పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ముద్దు, కొత్త కర్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
4: ఏంటి? ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
4: కానీ కర్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2 స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంజయరాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలియజేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాన

మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను ఈరోజు కలిశారు. తొలుత జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికే ప్రధానమంత్రి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మధ్యాహ్నం 3:00 ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4:00 భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన సమావేశమవుతారు. జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు స్పందించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి ఈ నెల 16వ తేదీన చేరుకుంటారని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఎన్నికల ప్రధాన కమిషనర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువ మండలం శ్రీ శంబర పోలమాంబ గుడి మరమ్మత్తులు, అభివృద్ది పనుల కోసం 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయ అభివృద్ది పనులపై ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5 కోట్ల 61 లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్6 హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 1,67,000 రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా స్థాయిలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్ లో అన్ని మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, నమోదు స్థితి తెలుసుకోవడానికి ఇతర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. న్యాయ వ్యవస్థలు, బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ కేసుల భారాన్ని తగ్గించేందుకు లోక్ అదాలతులు ఎంతగానో దోహదపడతాయని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అమరాన్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేసేయండి రంగులే అంటూ.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ మరి ఆకాశవాణి 90 వసంతాల స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ అనేది తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరుగుతుంది. మన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి నడుస్తూ ఉందన్నమాట. మరి అయితే అక్కడ ఏమేమి జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత తెలుసుకుందాము. బింబసార మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. కోర్ట్ మూవీల నుంచి వచ్చే ప్రేమలో అంటూ ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీరు నేను మీ ఆర్జే అశోక్. మనము నము కృష్ణ తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ, అలాగే ఆకాశవాణి 90 వసంతాల స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో. 6 గంటలకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అలా జరుగుతుంది. అందులో కర్ణాటక ఓకల్ డ్యూయెట్ వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి నవమల్లిక శ్రేయ, అలాగే డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజా లక్ష్మి గారు, అలాగే శ్రీమతి సిహెచ్ రమ్య, కిరణ్మయ్యి వయలిన్, కె అరవింద్ మృదంగం, జి వెంకటేష్ మోర్సింగ్. ఎస్, కర్ణాటక ఓకల్ డ్యూయెట్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఎస్, మరి ఫోక్ మ్యూజిక్లో ఎవరు అని తెలుసుకోవాలంటే ఈ సూపర్ హిట్ సాంగ్ వినేసేయాలి. గేమ్ చేంజర్ మూవీలో చూస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

హిట్2 మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ మరి 90 వసంతాల ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ గురించి తెలుసుకుంటూ, మరి ఫోక్ సాంగ్లో వచ్చేసి గరగ నృత్యం ఉందన్నమాట. అందులో పసుపులేటి అయ్యప్ప స్వామి అండ్ పార్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎస్, మరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అలా జరుగుతుంది 6 గంటల నుంచి. దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళండి, వీక్షించండి, ఆనందించండి. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది హిట్ 3 మూవీలో నుంచి ప్రేమ వెల్లువ అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను సృష్టించనున్నాయన్నారు. మౌలిక వస్తువుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గంటపాటు జరిగిన సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరగనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ 2025 మన రాష్ట్రానికి లభించింది. జ్యుడీషియల్ వ్యవస్థలు బార్ అసోసియేషన్ సమన్వయంతో వ్యవహరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే పరమావధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ విద్యాసంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సులన్నీ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు విధిగా పాటించాలని జిల్లా రవాణా అధికారి టీకే పరంధామరెడ్డి సూచించారు. జిల్లాలో స్కూల్ బస్సుల తనిఖీలను రవాణా శాఖ అధికారులు విస్తృతం చేశారు. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయి. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలో జరుగుతున్న మ్యాచ్లో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న సీఎస్కే జట్టు 12.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేస్తూ ఆడుతోంది. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగ వెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్టాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: వరంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ్ మిలేగా. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, 1,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ.
0: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచ స్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్టాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీ కండక్టర్ హబ్ గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్ కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్తాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్తాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వసారి అస్సాం ముఖ్యమంత్రి

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆరుగురు బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో ఇద్దరు రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమాపేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్దతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి గరజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, సాహో మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బేబీ వన్ టు టెల్ మీ అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసయ్యంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. మరి ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి అంటే, డైలాగ్ వచ్చేసి, ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు, మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం, తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేద్దాం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఫస్ట్ క్వశ్చన్.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం నన్నయ్య రాసిన అంటూ 18 Pages మూవీలో నుంచి మరీ మనున్న మనసున్న మనసాయిలో డైలాగ్ ఏంటంటే, ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు,

మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం, తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేద్దాం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ జనతా గ్యారేజ్, ఆప్షన్ బి బిజినెస్ మ్యాన్. మరి మనకి ఎవరెవరు మెసేజ్లు పంపించేసారో చూద్దాం.

ఎస్ అనంతపురం నుంచి అనురాధ గారు, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ కడప వినయ్, హాయ్ కరెక్ట్ ఆన్సర్. ఏంజల్ మైలవరం నుంచి, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఇంకా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సత్యశ్రీ తెనాలి నుంచి, ఫనీ సత్యశ్రీ, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ భీమవరం, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. తాతారావు కానూరు, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు జగనందరావు కాలనీ పేడన, కరెక్ట్ ఆన్సర్. కనకారావు పేడన, కరెక్ట్ ఆన్సర్. ఎస్ హాయ్ గుడ్ ఈవినింగ్. నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్ఆర్ హరి, యశోద, జానకి రాజు, రాంగ్ ఆన్సర్. ఎస్ ఎస్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కాబట్టి నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఈ మూవీలో హీరో ఎవరు? ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు, మనం ఈ భూమి మీద డినెన్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం, తర్వాత తెరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేద్దాం. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది? ఆప్షన్ ఏ జనతా గ్యారేజ్, ఆప్షన్ బి బిజినెస్ మ్యాన్ అన్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ మూవీలో హీరో ఎవరు అని చెప్పేసి అన్నాను. మరి ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో హీరో ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి జూనియర్ ఎన్టీఆర్. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది శామ్సంగ్ రాయ్ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ నాకు మెసేజ్ చేసేయండి 8662488814కి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు, మనం ఈ భూమి మీద అటెండెన్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం, తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేద్దాం. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి జూనియర్ ఎన్టీఆర్. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పెట్టేశారు? నిజామాబాద్ క్లీ బజార్ మురహరి యశోదా జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు కరెక్ట్ ఆన్సర్. ఏంజల్ మైలవరం కరెక్ట్ ఆన్సర్. అలాగే కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, నెక్స్ట్ అనంతపురం అనురాధ కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ భీమవరం కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు పడిన కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా భూమి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ మహాస్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. నివాస్ నల్లపాడు గుంటూరు కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ కూడా పంపించేశారు. కడప వినయ్, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి మన మూడు క్వశ్చన్, ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు, మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం, తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేద్దాం. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ పూరి జగన్నాథ్, ఆప్షన్ బి కొరటాల శివ. ఎస్, ఆప్షన్ ఏ పూరి జగన్నాథ్, ఆప్షన్ బి కొరటాల శివ, ఆప్షన్ ఏ నా బీనా అని చెప్పేసి 8662488814 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, పైసా మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం ఇష్క్ మూవీలో నుంచి. మనమున్నాం మనసును మనసాయిలో. ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు, మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం, తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేద్దాం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ జనతా గ్యారేజ్, ఆప్షన్ బి బిజినెస్ మ్యాన్. ఈ మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి జూనియర్ ఎన్టీఆర్. థర్డ్ క్వశ్చన్, ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ పూరి జగన్నాథ్, ఆప్షన్ బి కొరటాల శివ. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేస్తారో చూసేసి చివరి సాంగ్ అందరి కోసం డెడికేట్ చేసేద్దాం. కనకారావు పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, అనంతపురం అనురాధ కరెక్ట్ ఆన్సర్, పెడన అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్, ఎంఎంఎస్ నివాస్ కరెక్ట్ ఆన్సర్, శ్యామ్ భీమవరం కరెక్ట్ ఆన్సర్, ఏంజల్ మైల్వరం కరెక్ట్ ఆన్సర్, గంజి శ్రీను, హర్ష నందాలూర్ హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్, మొరంపూర్ నుంచి తుముకూరి యశ్వంత్ అండ్ కీర్తన.

0: కీర్తి.
1: థ్యాంక్ యూ. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ నేతుల్లా భవానీపేట కామారెడ్డి. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పాలంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మురహరి యశోద జానకి రాజు. కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. కడప వినయ్. కరెక్ట్ ఆన్సర్. ఎస్, నెక్స్ట్ ఇంకా

ఈ రాజ్యలక్ష్మి, మొరంపూడి విలేజ్, నాగరాజు, తుముకూరి. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. థర్డ్ క్వశ్చన్కి మాత్రమే. స్వరూప్, హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు, హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్స్. ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. అస్సలు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అంటే, ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు, మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం, తర్వాత దానికి ఉన్నదని అడగా ఇచ్చేద్దాం. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది? ఆప్షన్ ఏ జనతా గ్యారేజ్. ఈ మూవీలో హీరో ఆప్షన్ బి జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ డైరెక్టర్ ఆప్షన్ బి కొరటాల శివ. ఎస్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అందరి కోసం జనతా గ్యారేజ్ మూవీలో నుంచి ప్రణామం అంటూ వస్తున్నాయి. సూపర్ హిట్ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్లో సూపర్ హిట్ డ్యూయట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము మనసును మనసు అయ్యి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. సికింద్రాబాద్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బెంగాల్లో తొలిసారి అద్భుత విజయం సాధించాం, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని నమ్మకం కలిగిందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లుల త్యాగాలను మరవద్దని పేర్కొన్నారు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాలలోని ఆశ్రమంలో మదర్స్ డే వేడుకల్లో పెనమలూరు శాసనసభ్యులు బోడేప్రసాద్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నియోజకవర్గం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ 2025కు ఎంపికయింది. రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, ఐటీడీఏ అధికారులు సిబ్బందిలో ఉల్లాసాన్ని నింపేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు జరుగుతాయి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈరోజు అనంతపురంలోని అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సీఎస్కే జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్బీఐ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎంఐ బ్యాటింగ్ చేస్తోంది. ఈ జట్టు 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. వాతావరణం. బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం వార్తలు వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. చలియా మూవీల నుంచి అలాయ్ అలాయ్ అంటూ, సాహసం శ్వాసగా సాగిపో మూవీల నుంచి తాను నేను అంటూ, అల్లు శ్రీడు నుంచి నీలి నీలి కళల్లోన అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: సమయం 8:30 ఈ సమయంలో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలపడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఇంధన సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో అవసరమని, దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం మనపై తక్కువగా ఉంటుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు కేంద్రం మరింత వేగంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు 1,700 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొదటి పీఎం మిత్ర పార్కు ఇదే కావడం విశేషం. వ్యవసాయం, దారం, కర్మాగారం, ఫ్యాషన్, విదేశీ మార్కెట్ అనే 5F సూత్రంతో వస్త్ర రంగాన్ని బలోపేతం చేస్తామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: జబ్ భారత్ దునియా కీ బహుత్ బడీ ఇకానమీ థా, వస్త్ర ఉద్యోగ్ కీ బహుత్ బడీ భూమికా థీ. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కీ పీఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. యానీ ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజ్గార్ కా నిర్మాణ హోగా.
1: అలాగే గుడేబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్దికి శంకుస్థాపన చేశారు. కాజీపేట విజయవాడ రైలు మల్టీ ట్రాకింగ్ కారిడార్, కాజీపేట బైపాస్ లైన్లతో పాటు హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా తలెత్తే వరదలు, వడగాలుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల సమీకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై అమిత్ షా చర్చించారు. తమిళగ వెట్రకళగం టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలియజేశారు. న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 31న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరు కానున్నారు. శిఖరాగ్ర భేటీకి ముందుగా మే 28న ఉన్నత అధికారుల సమావేశం, 29న విదేశాంగ మంత్రుల చర్చలు జరగనున్నాయి. ఆర్థిక అభివృద్ది, వాణిజ్యం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు తెలిపాయి.

0: జాతీయ వార్తలు వింటున్నారు. సేవా ఆధ్యాత్మికత సామాజిక పరివర్తనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ రోజు జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థల కంటే సామాజిక భాగస్వామ్యమే అత్యంత శక్తివంతమైనదని, దేశ నిర్మాణానికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారత, అంతర్గత శ్రేయస్సు ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన 2 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ సమాజం వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తమను రక్షించడానికి రాజ్యాంగం ఉందని, హక్కులకు భంగం కలిగితే కోర్టులు ఖచ్చితంగా స్పందిస్తాయన్న భరోసా నేడు ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: 1947 से लेकर आज तक इस देश में पार्लियामेंट के माध्यम से और विधानसभाओं के माध्यम से जितने भी परिवर्तन हुए और बहुत अच्छे तरीके से हमने परिवर्तन किए हैं. पूरे देश की जनता में एक प्रकार से विश्वास है कि मुझे अन्याय होगा तो संविधान जाग रहा है, मेरे अधिकारों पर आघात होगा तो न्याय के द्वार खुले हैं, और कहीं पर भी कमजोर व्यक्ति की आवाज को दबाया जाएगा तो न्यायालय में आवाज जरूर सुनी जाएगी, और తీనో మూల్ చీజో పర్ హి హమారా లోక్తంత్ర మజబూత్ హువా.
0: భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ తదుపరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ అరేబియా సముద్రంలోని కీలక సముద్ర మార్గాలను, దేశ పశ్చిమ తీర రక్షణను పర్యవేక్షిస్తుంది. సంజయ్ వాత్సాయన్ ప్రస్తుతం నౌకాదళ వైస్ చీఫ్ గా సేవలందిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఈ ఆలయం రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి కర్బన ఉద్గార రహిత ఆలయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మరోవైపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లో రానున్న 4-5 రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య భారతం, ఆండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత్ 44 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీ ఈ నెల 17న ముగుస్తుంది. 28 దేశాల నుండి 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అర్హత సాధనలో ఈ ఛాంపియన్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. కడలి మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. రేస్ గుర్ర మూవీల నుంచి స్వీటీ అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేశాను.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

రఘువరన్ బీటెక్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ బాహుబలి మూవీలో నుంచి చివరిగా మీ అందరి కోసం వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ.

గ్యాంగ్లీడర్ చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా బాబులహరి సంగీతంలో భువన్ చంద్ర రచించిన గీతాన్ని విని ఆనందించారు కదా. నదులన్నీ కలిసి సముద్రంలో కలిసే సంగమం చూడటానికి ఎంత కన్నుల విందుగా ఉంటుందో, అలాగే ఈ సుందరి సుందరుడు చేయి పట్టుకొని చేరేవేళ ఆనందమే వేరట. అదేదో మీరు వినేయండి. మైకేల్ మదన్ కామరాజు చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు చిత్ర పాడగా వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన రాజశ్రీ రచనలో వచ్చిన ప్రేమికుడు చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ సాయంకాలాన ఆ సంధ్య సమయంలో పడుతున్న వర్షపు చినుకులకు ప్రియుని హృదయం జివ్వుమందంట. ఆ ప్రేయసి కవింతలకి ప్రియుని మనసు నుంచి జాలువరిన ఈ గీతం కాబోయే ప్రియురాలతో ఎలా పంచుకున్నాడో తెలియాలంటే వాలి చిత్రం నుంచి దేవా సంగీతం హరిహరన్ పాడుగా భువన చంద్ర రచనలో నుంచి జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.
1: October 28, 1886. The Statue of Liberty.
2: January 1, 1920. September 16, 1920.

0: ఒకరోజు మౌతాలని ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే, నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళ అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నేను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్కంలా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం జెంటిల్మెన్ చిత్రంలో నుంచి. సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గడి పాడిన ఎర్ రెహమాన్ కంపోజింగ్లో, రాజశ్రీ రచనలో నుంచి వచ్చిన గీతాన్ని విని ఆనందించాం కదా. ప్రియుని ముద్దుకై ఈ ముద్దుగమ్మ తన హృదయంలో ఒక శుభలేఖ రాసుకుందట. మరి అది వినిన ప్రియుడు ఏమదని సమాధానం చెప్పాడో తెలియాలంటే కొండవీటి దొంగ చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు చిత్ర పాడిన వేటూరు రచనలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా వేటూరి రచనలో వచ్చిన గీతాన్ని విని ఆనందించారు కదా. ప్రేమికుల కోర్కెలకు హద్దే లేదు, వారి సరసాలకు పొద్దే లేదు. వారి లేనిపోని కోని రాగాలతో, ఊరుకోని వెర్రి కోర్కెలతో ఎలా చెలరేగిపోయారు వినయాలంటే కులి నెంబర్ వన్ చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఇళయరాజా పి సుశీల పాడిన సిరివెన్నెల రచనలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

FM 101.3. వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ, మనసులోని ప్రేమ విషయం ప్రియురాలి మనసు వరకు చేరేవేలా, ప్రియుని మనసులోని వేదన ప్రియురాలు పెదవుల వరకు చేరేవేలా, వారిరువురి మాట ఒక్కటని తెలిసిన వేళ, వారి కలలు స్వర్గాల తెరల వరకు చేరిన వేళ ఇదేం జరిగింది తెలియాలంటే, సిరివెన్నెల రచనలో ఏఆర్ రెహమాన్, సంగీతంలో హరిహరన్, సుజాత పాడిన లవ్ బర్డ్ చిత్రం నుంచి మనసున అంటూ వస్తున్న ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ, సిరిలలు కించే చిన్ననవ్వులే మునిమాణిక్యాలు అంటూ అమ్మ పాట విని ఆనందిద్దాం. ఎస్పి బాలు చిత్ర పాడగా సిరివెన్నెల రచనలో వచ్చిన ఎమ్మెల్యే చిత్రంలో నుంచి ఈ గీతం మీ అందరి కోసం. హ్యాపీ మదర్స్ డే.

0: స్టూడియోలో సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత గీతాలు వింటూ.

స్టూడియోలో సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ్ అండ్ జై హింద్ అండ్ షలోమ్. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశోక్.